ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 25వ తేదీ శుక్రవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05:30. అర్చన కార్యక్రమంలో క్షేత్రదర్శిని వింటారు.

ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈరోజు మనం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో వెలిసిన ఒక అద్భుత క్షేత్రం శ్రీ సప్తశృంగి మాత ఆలయానికి వెళ్దాం. సంస్కృతంలో సప్త అంటే ఏడు, శృంగ అంటే శిఖరాలు అని అర్థం. ఏడు ఎత్తైన కొండల మధ్య సముద్ర మట్టానికి సుమారు 4,600 అడుగుల ఎత్తున ఈ ఆలయం కొలువై ఉంది. దట్టమైన అడవులు, ప్రకృతి అందాల మధ్య కొండ గుహలో వెలిసిన అమ్మవారిని తలుచుకుంటూ ఈ పాట విందాం. పాట తర్వాత ఈ ఆలయం గురించి ఇంకా మాట్లాడుకుందాం.

క్షేత్రదర్శిని వింటున్నారు. సప్తశృంగిదేవి ఆలయానికి గొప్ప ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. భారతదేశంలోని 51 శక్తిపీఠాలలో ఈ క్షేత్రం ఒకటి. సతీదేవి దహనానంతరం ఆమె కుడిచేయి ఇక్కడ పడిందని పురాణాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలోని 3.5 శక్తిపీఠాలలో దీనిని అర్ధశక్తిపీఠంగా పూజిస్తారు. కొల్హాపూర్ మహాలక్ష్మి, తుల్జాపూర్ భవానీమాత, మాహూర్ రేణుకాదేవి ఆలయాలు పూర్తి శక్తిపీఠాలు అయితే సప్తశృంగిదేవి అర్ధపీఠం. ఈ 4 క్షేత్రాలను దర్శిస్తేనే దేవీ ఆరాధన సంపూర్ణమవుతుందని భక్తులు భావిస్తారు. సప్తశృంగి ఆలయంలోని అమ్మవారి విగ్రహం చూస్తే ఎవరైనా సరే భక్తిభావంతో పరవశించిపోతారు. ఇక్కడి అమ్మవారు 8 అడుగుల ఎత్తున స్వయంభూగా రాతి కొండల్లోనే చెక్కబడి ఉంటుంది. దేవికి 18 చేతులుంటాయి. మహిషాసురుడనే రాక్షసుని సంహరించడం కోసం దేవతలందరూ తమ శక్తులను, ఆయుధాలను దేవికి ప్రసాదించారట. పరమశివుని త్రిశూలం, శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం, ఇంద్రుని వజ్రాయుధం వంటి 18 దివ్య ఆయుధాలను ధరించి సింధూరవర్ణంలో అమ్మవారు ఎంతో ప్రశాంతంగా కరుణరసంతో భక్తులకు దర్శనమిస్తుంది. ఆ తల్లిని దర్శిస్తే భయాలన్నీ తీరి మనసుకు ప్రశాంతత చేకూరుతుందని భక్తుల విశ్వాసం.

నాసిక్లోని సప్తశృంగి మాత ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం క్షేత్రదర్శినిలో. సప్తశృంగి మాత ఆలయ చరిత్రలో మార్కండేయ మహర్షి పాత్ర ఎంతో ప్రధానమైనది. దేవీ భాగవతం ప్రకారం మార్కండేయ మహర్షి ఇక్కడే ఒక కొండపై కూర్చుని అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశారు. దుర్గా సప్తశతిలోని 700 శ్లోకాలను ఆయన ఇక్కడే పఠించారని చెబుతారు. ఆ మహర్షి భక్తికి, ఆయన చదివే శ్లోకాలను ఆలకించడానికి అమ్మవారి విగ్రహం కొద్దిగా ఎడమవైపుకు వంగి ఉంటుందని ఇక్కడి పూజారులు చెబుతారు. ఈ ఆలయానికి ఎదురుగా ఉండే కొండను మార్కండేయ కొండ అని పిలుస్తారు. ఎంతటి భక్త సులభురాలు కదా అమ్మా.

సప్తశృంగి మాతా దర్శనానికి వెళ్ళాలి అంటే 510 మెట్లు ఎక్కాలి. జగజ్జననికి పరమభక్తురాలైన ఉమాబాయి ఈ మెట్లు నిర్మించారని స్థానికులు చెబుతారు. మెట్ల ప్రారంభం దగ్గర విఘ్నేశ్వరుడి ఆలయం ఉంటుంది. వెండి వెలుగులు చిమ్ముతూ వక్రతుండు ఇక్కడ కొలువై ఉన్నాడు. ముందుగా మొదటి మెట్టు దగ్గర ఉన్న పెద్ద త్రిశూలానికి పసుపు కుంకుమ గాజులతో అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజలు చేస్తారు. ఆ తర్వాత ప్రతి మెట్టుకు పసుపు కుంకుమలు సమర్పిస్తూ సప్తశృంగి మాతాకు జై అంటూ అలుపు సొలుపు లేకుండా గుట్టమీదకు చేరుకుంటారు. గుట్టమీదకు చేరుకున్న భక్తులు ముందుగా శివాలయ తీర్థంలో స్నానాలు చేస్తారు. ఈ నీటికి చాలా పవిత్రత ఉందని, ఇక్కడ చేసే పుణ్యస్నానాల వల్ల సకల రోగాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. స్వయంగా ఆదిపరాశక్తి కొలువై ఉంది కాబట్టి ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రధానాలు పెడితే వారు అమ్మవారి సన్నిధికి చేరుకుంటారని భక్తులు నమ్ముతారు. శక్తిమాతను దర్శించుకున్న భక్తులు ఇక్కడ ఉన్న ఉపాలయాలను కూడా దర్శించుకుంటారు. వీటిలో ప్రముఖమైంది అతి ప్రాచీన శివాలయం. ఈ ఆలయం ఎంతో శక్తివంతమైందని భక్తుల నమ్మకం. పూర్తిగా రాతితో నిర్మించిన ఈ పురాతన ఆలయంలో శివుడు లింగరూపధారి అయి దర్శనమిస్తున్నాడు. గుడి చుట్టూ ఉన్న రాతి చక్కడాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు ఆ శివయ్యను దర్శించుకుంటారు. రండి, ఈ పాట వింటూ మనం కూడా ఆ పరమేశ్వరుని దర్శించుకుందాం.

సప్తశృంగి క్షేత్రానికి త్రేతాయుగం నాటి రామాయణంతో ముడిపడి ఉన్న చరిత్ర కూడా ఉంది. మూర్ఛపోయిన లక్ష్మణుణ్ణి బ్రతికించడం కోసం హనుమంతుడు సంజీవిని కొండలను తెచ్చాడనే కథ మనకు తెలిసిందే కదా. హనుమంతుడు తెచ్చిన ఔషధ పర్వత భాగమే ఈ సప్తశృంగి కొండలని స్థానికుల ఐతిహ్యం. ఈ కొండలపై నేటికి ఎన్నో అరుదైన ఔషధ మొక్కలు, మూలికలు లభిస్తాయి. ఈ కొండ గాలి పీల్చినా, ఇక్కడ జలపాతాల్లో స్నానం చేసినా దీర్ఘకాలిక అనారోగ్యాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. ఇది కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, ప్రకృతి ప్రసాదించిన సంజీవని కూడా. ఈ ఆలయ చరిత్ర కేవలం పురాణాలకే పరిమితం కాలేదు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, వీరయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్ర చెబుతుంది. మరాఠా రాజులు సప్తశృంగిదేవిని తమ కులదైవంగా పూజించేవారు. శతాబ్దాలుగా రాజుల నుండి సామాన్యుల వరకు అందరినీ ఆకర్షిస్తున్న ఈ దివ్యధామం మన సంస్కృతి, సాంప్రదాయాల వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయంలో పూజలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సప్తశృంగి ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం క్షేత్ర దర్శినిలో. సప్తశృంగి ఆలయంలో ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. దసరా, నవరాత్రులు, చైత్రోత్సవాల సమయంలో ఇక్కడి వైభవం మాటల్లో చెప్పనలవి కానిది. దేశం నలుమూలల నుండి భక్తులు ఆ తల్లిని దర్శించుకోవడానికి వస్తారు. నవరాత్రులలో అమ్మను రకరకాల ఆభరణాలతో వివిధ రూపాలలో అలంకరిస్తారు. అమ్మ రూపాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదేమో. కొండలన్నీ విద్యుత్ దీపకాంతులతో వెలిగిపోతుంటాయి. ఉదయం సాయంత్రం జరిగే హారతులు భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తుతాయి. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత అంటూ ప్రత్యేక పర్వదినాలలో కొండలు మారుమ్రోగుతాయి. ఇక్కడ అమ్మకు బియ్యం, చక్కెర, పాలతో చేసిన ఖీర్ను నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతినిత్యం ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమంలో భక్తులు భోజనాలు చేసి అమ్మ ప్రసాదానికి అనుగ్రహం పొందాము అని సంతోషంగా, తృప్తిగా వెళ్తారు. మరి ఇంతటి మహిమాన్వితమైన సప్తశృంగి అమ్మను దర్శించుకోవాలి అంటే ఎలా వెళ్ళాలి అనే విషయం తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

దేశంలోని 51 శక్తిపీఠాలలో ఒకటై అత్యంత మహిమాన్వితంగా వెలుగొద్దుతున్న సప్తశృంగి మాతా ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం కొండగుహలో ఉన్న అమ్మవారి చెంతకు చేరడానికి పూర్వం 510 మెట్లు ఎక్కాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మెట్లు ఎక్కలేని వారి కోసం రోప్వే, రైలు సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. కొండపైకి వెళ్లే మార్గంలో సుందరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ గుట్టలు, పచ్చని చెట్ల నడుమ అందంగా, మనోహరంగా ఉంటాయి ఇక్కడి పరిసర ప్రాంతాలు. కొండ అంచులను తాకుతూ వెళ్లే మబ్బులను చూస్తూ ప్రయాణిస్తూ ఆనందంతో పొంగిపోతుంటారు భక్తులు. ఈ ప్రాంతం అంతా ప్రకృతి రమణీయతతో శోభిల్లుతూ ఉంటుంది. దూరం నుండే కొండల మధ్య ధవళకాంతులతో సప్తశృంగి దేవాలయం కనిపిస్తూ ఉంటుంది. మరి మీరు కూడా ఈ అష్టాదశ భుజాల భద్రకాళీ మాతను దర్శించుకోవాలి అనుకుంటే హైదరాబాద్ నుండి నాసిక్ వరకు రైలు మార్గంలో కానీ రోడ్డు మార్గంలో కానీ చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా సప్తశృంగి క్షేత్రానికి చేరుకోవచ్చు. మరి మీరు కూడా మీ ప్రయాణానికి ప్లాన్ చేసుకుని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సార్థకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇది ఇవాళటి క్షేత్రదర్శిని.

0: మీరింతవరకు అర్చన కార్యక్రమంలో క్షేత్రదర్శిని విన్నారు. సమయం 6:50 కావస్తుంది. చింతనం కార్యక్రమంలో మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు అందించిన సందేశమాలిక 2వ భాగం వింటారు. వ్యాఖ్యానం డాక్టర్ అమరవాది శేషయ్య.
1: మనం ఈరోజు మహాభారత శాంతి పర్వంలోని భీష్మ ధర్మజుల సంభాషణలో 2వ ప్రశ్నగా ధర్మజుడు ఏమని భీష్ముని అడిగారు, దానికి ఏ విధంగా సమాధానం ఇచ్చారో ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా ఇలా తెలుసుకుంటాం. భీష్ముణ్ణి చూసి ధర్మజుడు ఇలా అంటున్నాడు, ఓ పితామహ, బలవంతులైన శత్రుపక్షాల నడుమ చిక్కిన ఒక బలహీనుడైన రాజు ఏం చెయ్యాలి? శత్రువుల ఆపద నుండి తనను తాను ఏ విధంగా రక్షించుకోవాలి? అటు వారిని ఇటు వీరిని

నిగ్రహించి తాను ఎలా గట్టెక్కాలి, ఎలా విజయం సాధించాలి, నా సంశయాన్ని నివారించవలసిందిగా వేడుకుంటున్నాను అని యుధిష్ఠిరుడు చేతులు జోడించి వినయంగా సౌజన్యమూర్తి అయి అడిగి ఒదిగి నిల్చున్నాడు. అప్పుడు భీష్ముడు ఇలా సమాధానం చెప్తున్నాడు, ఓ ధర్మనందన, ఈ విషయంలో మూషిక మార్జాల సంవాదము అని ఒక ఇతిహాసం ఉన్నది, అది చెబుతాను విను, నీ ప్రశ్నకు సమాధానము లభిస్తుంది. ఒక అడవిలో ఒక మర్రి చెట్టు ఉంది, దాని క్రింద ఒక తొర్ర ఉంది, అందులో ఒక ఎలక ఉంది, ఆ ఎలక పేరు పలీతుడు. మర్రి చెట్టు మీద పిల్లి ఒకటి నిత్యము ఉంటుంది, ఆ పిల్లి పేరు రోమనుడు. మర్రి చెట్టుకు సమీపంలోనే ఒక వేటగాడు రోజూ వచ్చి వల వేసి పోతుంటాడు, తెల్లవారుజామున వచ్చి అందులో పడ్డ జంతువులను పట్టుకుని వెళ్ళేవాడు. ఒకనాడు ఇటు అటు తిరుగుతూ పిల్లి చిక్కుకుపోయింది, బయటికి రావడం ఎలాగా అని దిగులుతో దిక్కులు చూస్తున్నది. పిల్లి వలలో చిక్కుకుంది కదా అని ఎలుక బయటికి వచ్చి నిర్భయంగా అక్కడే ఆహారం కోసం తిరుగుసాగింది. ఇంతలోనే ఒక గుడ్లగూబ, ఒక ముంగిస అక్కడికి వచ్చాయి. ఎలుకకు గుండె గుబేలు మన్నది. ఇటు గుడ్లగూబ, ముంగిస తనదు తాను మింగివేశాయి. అటు పిల్లేమో తనకు గర్భశత్రువు అయినప్పటికీ పిల్లి ఇప్పుడు ఆపదలో ఉంది కనుక ఒక ఉపాయం ఆలోచిద్దాం అనుకున్నది. అది మింగివేస్తాయని భయం పుట్టింది దానికి. ఈ రెండు వచ్చిన తర్వాత ఈ పిల్లికి, అప్పుడు ఈ పిల్లి దగ్గరికి పోయి ఇలా అన్నది, ఓ మిత్రమా, నీవు ఉరిలో పడ్డావు, నీ ఉరిత్రాళ్లను నేను కొరికి వేస్తాను, నీ స్నేహం కావాలి నాకు. ఈ ముంగిస, ఈ గుడ్లగూబ, వీటిని నీవు కనిపెట్టి ఉండాలి. ఇక పిల్లికి ఇంతకంటే ఏం కావాలి? అప్పుడు అన్నది, ఓ ముషిక శేఖర, దేవుడు సాక్షిగా చెబుతున్నాను, నా నుండి నీకు అభయమే ఉంటుంది. ముందర నా సంగతి చూడు, రా రా, మన ఇద్దరికీ ఇది ఒప్పందం అని అన్నది. ఈ విధంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ఎలుక పిల్లి దగ్గరికి వచ్చి నిల్చున్నది. ఇది చూసి గుడ్లగూబ, ముంగిస చెవులు జాడించుకుంటూ వెళ్ళిపోయినాయి. అయితే ఎలుక మాత్రం తొందరపడలేదు, సుమా వలను కొరకటము మొదలుపెట్టలేదు, అక్కడే అటు ఇటు తారాట్లు ఆడుతూ తిరుగుతున్నది. పిల్లి ఇది చూసి, ఇది కృతజ్ఞత కాదా అని అడిగింది, ద్రోహం కాదా అని నిలదీసింది. అప్పుడు ఎలుక ఇలా చెప్పింది, నాకు నువ్వు రక్షణ కల్పించావు, నీకు నేను కీడు చేస్తానా? కానీ నా భయం నాకు ఉన్నది, నీవు ఇప్పుడే బయటికి వస్తే నన్నేం చేస్తావో. అవురా, అసలే ఆవురావరం అంటున్నావు, ఆకలి మీద ఉన్నావు, నీవు బలవంతుడివి, బలవంతుడితో సంధి కుదుర్చుకున్నప్పటికీ మరీ ఎక్కువగా నమ్మటం మంచిది కాదని పెద్దలు చెబుతారు, కాబట్టి నన్ను తప్పు పట్టవద్దు, వేటగాడు వస్తాడు కదా, కానీ వాడు అల్లంత దూరంలో ఉండగా చూసి వెంటనే నీ వలను నేను కొరికి వేస్తాను. వేటగాడిని చూసి నీవు భయపడి చెట్టు ఎక్కుతావు, నేను కూడా నా కలుగులోకి దూరిపోతాను అన్నట్టు ఇంతలో తెల్లవారింది. వేటగాడు రానే వచ్చాడు, కొన్ని కుక్కలు కూడా వెంట వచ్చాయి. పిల్లికి పై ప్రాణాలు పైనే పోయినాయి, ఎలుకను త్వరపెట్టింది. ఎలుక కూడా తక్షణమే సమీపించి, నీకెందుకు, నేనున్నానుగా అని చెప్పి వలత్రాళ్లను తెగగొరికింది. వల నుండి బయటికి పిల్లి అమాంతం వచ్చి ఒక గంతులో చెట్టెక్కేసింది. ఎలుక సంతోషంతో తన కలుగులోకి దూరి పొంచి చూస్తున్నది. వేటగాడు వచ్చాడు, ఇక వల నాశనం అయిపోయింది, ఏం చేస్తాడు, చిప్ప చేతికి వచ్చిందని వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. పిల్లి, ఎలుక అటు తర్వాత ఒకరినొకరు

0: కృతజ్ఞతలు తెలుపుకున్నారు. దీన్నే శుక్రనీతి అని చెప్పుకునే విధంగా మనకు గుర్తుకొస్తుంది. బలవంతుడైన శత్రువు వలన ఒక ప్రయోజనం కోసం సంధి చేసుకోవచ్చు, కానీ అది తాత్కాలికమైన పనే కాకుండా అయిన తర్వాత ఎవరితో వారిదే, లేకపోతే కీడు తప్పదు. కాబట్టి నమ్మవారి వారిని, నమ్మరాని వారిని నమ్మకూడదు. ఎలుక పిల్లిని ఎలా నమ్ముతుంది? తగిన వారిని కూడా పెద్దగా నమ్మటం మంచిది కాదు కదా. తనను ఇతరులు నమ్మేటట్టుగా ప్రవర్తించాలి. ఇది తగని వారి విషయం కదా. ఇతరులను మాత్రం తాను నమ్మటం నీతి కాదు, ఇదే యోగ్యమైన విధానం, ఇదే శుక్రనీతి అని ధర్మరాజుకు భీష్ముడు చెప్పాడు. ఈ మూషిక మార్జాల సంవాదములో ఏ ఏ పాత్రలు ఏ విధంగా ఉంటాయో గూర్చి తెలుసుకో. పిల్లి ఎవరు, ఎలుక ఎవరు, పైనుండి వచ్చిన వలపనిన వేటగాడు, అతని కుక్కలు ఎవరు అనే అంశాలను గుర్తించి అవగాహన చేసుకొని మనము ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని మనకు సూక్ష్మంగా అందించారు. నైతిక విలువలతో సమాజంలో ఎలా జీవించాలన్నట్లుగా కూడా, మనకు కూడా బోధపడేట్లుగా అన్నట్లుగా భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన అద్భుతమైన నీతి యొక్క కథను మనం ఈ రెండవ ప్రశ్నోత్తరంగా తెలుసుకున్నాం. స్వస్తి.
1: మీరింతవరకు చింతనం కార్యక్రమంలో మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు అందించిన సందేశమాలిక రెండవ భాగం విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ అమరవాది శేషయ్య.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

స్వాతికిరణం చిత్రం నుండి వాణిజయరామ్ ఆలపించిన గీతం విన్నారు. రచన సిరివెన్నెల, సంగీతం కెవి మహదేవన్. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్స్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమాకుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. యాత్రలో భాగంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను, అనుభూతులను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం సేవాయాత్రికులకు కలుగుతుంది. దేశ సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 17 మొదలైన సేవాయాత్ర అక్టోబర్ 7 ముగుస్తుంది. యాత్ర వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ప్రభావం, ప్రజల స్పందనను జట్లు తెలుసుకోగలుగుతున్నాయి. ఇక వారణాసి వడనగర్ల మధ్య మోటార్ సైకిళ్ల యాత్ర చేపడుతున్న యువ బృందాలు వివిధ రాష్ట్రాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నిన్న సేవా బృందాలతో ముచ్చటించిన సందర్భంగా ప్రధానమంత్రి సేవాయాత్రికులు దేశ నిర్మాణంలోని కీలక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారని ప్రశంసలు తెలియజేశారు. విపరీత వాతావరణం, మారుతున్న స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ సేవాయాత్రికులు మొక్కవూరి నిశ్చయంతో తమ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమం ద్వారా యువత దేశ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చేపట్టిన సేవాయాత్ర కీలకంగా మారుతుందని అన్నారు.
1: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है. और इसमें సేవా సంకల్ప యాత్ర నిశ్చిత రూపసే ఆప్కే జీవన్ మే అహం భూమికా నిభానే వాలి.
0: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ బీసీడీను తగ్గించింది. ఈ చర్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా వంట నూనెల ధరలలో వచ్చిన తీవ్ర పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వంట నూనెల సంఘాలకు, పరిశ్రమ వర్గాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దిగుమతి ఖర్చుల తగ్గింపునకు అనుగుణంగా పంపిణీదారులకు నిర్ణయించే ధరను, గరిష్ట చిల్లర ధరను తక్షణమే సవరించాలని పరిశ్రమ భాగస్వాములను కోరినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్న బలమైన స్థానం నుంచి భారత్ పాల్గొంటోందని అన్నారు. 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 20 ట్రిలియన్ల కొనుగోలు శక్తి గల దేశంగా ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ 3వ స్థానంలో నిలుస్తోందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో భారత్ సెమీకండక్టర్ రంగం 150 బిలియన్ల అభివృద్ది సాధించగలదని భావిస్తున్నామని, 120 యూనికార్న్ సంస్థలతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణాన్ని కలిగిన దేశంగా భారత్ నిలుస్తోందని పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 8 ఏళ్ల ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, 5 ఏళ్ల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాలు విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా

న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరుగుతాయి. భారత ఆరోగ్య రంగ బలోపేతానికి సంబంధించి నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ, మొబైల్ యాప్ వంటి పలు ఇతర పథకాలను కూడా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సమాజంలోని సమస్యలను యువత గుర్తించి పరీక్షించి మెరుగైన పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ప్రోత్సహిస్తుందని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల యువత పాల్గొంటారు. స్వచ్ఛమైన సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత్ భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై ఛాలెంజ్ దృష్టి సారిస్తుంది. పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఛాలెంజ్ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తమ ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. న్యూయార్క్లో ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ప్రసంగాన్ని ప్రారంభిస్తారనగా, గాజాలో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసన తెలియజేస్తూ అనేక మంది ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు వాకౌట్ చేశారు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో 2023లో హమాస్ చేసిన దాడి వల్ల 1200 మంది పౌరులు చనిపోగా, ఆ సంస్థ 251 మందిని తన అధీనంలోకి తీసుకుంది. ప్రతిగా ఇజ్రాయెల్ తీసుకున్న సైనిక చర్య వల్ల దాదాపు 74,000 మంది చనిపోయారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. పాఠశాలలో బుర్ఖాలను నిషేధిస్తూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒక్కో క్లాస్లో ఇటాలియన్ భాషను పూర్తిగా మాట్లాడలేని వారి సంఖ్యను 30% మించరాదని ప్రకటించింది. ఈ చర్యలు పిల్లలను విడదీసేవి కావని, నిజానికి వారి మధ్య ఐక్యతను పెంచేవని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ అన్నారు. అయితే బుర్ఖాలు, నకాబ్లను నిషేధించగా ముఖం కనపడేలా ధరించే హిజాబ్ను మాత్రం మినహాయించారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న 2 రోజులపాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలిపింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పేరును వాడరాదని ప్రకటన తెలిపింది. జపాన్ నగోయాలో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో మన క్రీడాకారులు రజతాన్ని గెలుచుకోదా. 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. మిక్స్డ్ రిలే విభాగంలో పూవమ్మరాజు, విశాల్ తెన్నరసు, విత్యా రామరాజ్, మను టీఎస్లతో కూడిన జట్టు 3:14.46 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని గెలుచుకుంది. ఇక 10,000 మీటర్ల లక్ష్యాన్ని 32.5 నిమిషాల్లో పూర్తి చేసిన సీమా కుమారి కాంస్య పతకాన్ని గెలుచుకుని ఈ విభాగంలో తొలిసారిగా దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించారు. షూటింగ్ పోటీలు మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్జిత్ నరుకా, పరినాజ్ తడివాళ్ల జోడీ కాంస్యాన్ని సొంతం చేసుకుని ఈ విభాగంలో దేశం పేరిట తొలి పతకాన్ని అందించింది. ఈ రోజు జరగబోయే పోటీల్లో పురుషుల 100 మీటర్ల సెమీఫైనల్స్లో అనిమేష్ కుజూర్, గురిందేర్ వీర్ సింగ్ పోటీ పడతారు. భారత పురుషుల మహిళల కబడ్డీ జట్టు కూడా సెమీఫైనల్స్కు చేరాయి. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపడుతున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని

0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ఇది మన చట్టం, వినియోగదారుల చట్టం, రైతులకు ఉపయోగాలు, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది వేముల గౌరీశంకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీయస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం.
1: ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల చట్టం ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది అన్న అంశం గురించి తెలియజేయడానికి న్యాయవాది వేముల గౌరీశంకరరావు గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గౌరీశంకర్ గారు.
2: నమస్కారం.
1: ఈ వినియోగదారుల చట్టం, వినియోగదారులు అనగానే సామాన్యుల్లో వచ్చే ఒక ఆలోచన ఏంటంటే ఏదో ఒక షాపుకి వెళ్ళి ఒక వస్తువు కొనడము, ఆ వస్తువు సరిగ్గా లేకపోతేనే వినియోగదారుడుగా భావించబడతాడని ఒక జనరల్ భావన ఉందండి. అలా కాకుండా దేశానికే వెన్నుముక రైతు, అందరికీ అన్నం పెట్టి అందరికీ ఆయువు పోసే రైతు, తను ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో తను కొనుగోలు చేయాల్సి వస్తుంది. అటు పనిముట్లు కానీ లేదా ఎరువులు కానీ పురుగు మందులు కానీ విత్తనాలు కానీ, వారు ఏమైనా మోసానికి గురి కాబడితే వారిని కూడా మనం వినియోగదారులుగా, అంటే వారి పంట కనుక నష్టం జరిగినట్లయితే వినియోగదారులుగా భావించి వినియోగదారు రక్షణ చట్టంలో వారికి ఏమైనా వెసులుబాటు ఉందంటారా?
2: తప్పనిసరిగా అండి. ఇప్పుడు వినియోగదారుల రక్షణ చట్టం అంటే 1986 మొట్టమొదటి చట్టం వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే మనకు సివిల్ కోర్టులకి ప్రత్యేకంగా సులభంగా సత్వరంగా అతి తక్కువ ఖర్చులో న్యాయం అందించాలనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా జిల్లా ఫర్మ్లు, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు. దీంట్లో కోర్టు ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. సో సివిల్ కోర్టులో ఉండే టెక్నికాలిటీస్ కానీ కాంప్లికేటెడ్ ప్రొసెసెస్ కానీ కోర్టు ఫీజు ఎక్కువగా ఉన్నట్టు కానీ ఉండదు. చాలా పార్టీలు సొంతగానే చేసుకోవచ్చు, అవసరమైతే అడ్వకేట్ అని పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ ప్రొసెస్ ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఏంటంటే వినియోగదారుడు అంటే ఏ వ్యక్తి అయినా సరే వస్తువులు కొన్న, సేవలు పొందిన, మనం కొన్న వస్తువులో లోపమున్న, సేవలో లోపమున్న ఎవరైనా అనుచిత అక్రమ వ్యాపార విధానాలు అవలంబించి మనల్ని మోసం చేసి అలాంటి వస్తు సేవలను అంటగట్టిన, దానివల్ల నష్టపోయిన ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడు. అంటే పెద్ద కంపెనీలు కానీ ఫ్యాక్టరీస్ కానీ అలాంటి వాళ్ళు వ్యాపారం కోసమైనా వస్తువులు కొంటే, వ్యాపారం కోసం ఇండస్ట్రీస్ కోసమైనా సేవలు పొందితే వాళ్ళు వినియోగదారులు కాదు. సొంతానికి కొనుక్కునే వ్యక్తిగతంగా మనం కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కోసం కానీ మనం ఎవరు కొన్నా కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా వినియోగదారుడు. ఇలా చూసుకుంటే ఇప్పుడు మనకు రైతులు చెప్పారు మీరు, రైతులు కూడా వినియోగదారుడు. రైతులు ఏంటంటే వాళ్ళు పండించిన పంట మార్కెట్లో అమ్ముతారు. సరే, విత్తనాలు ఒక 100 గ్రామ్స్ కొనొచ్చు, 200 గ్రామ్స్ కొనొచ్చు, 500 గ్రామ్స్ కొనొచ్చు, ఒక 5 ఎకరాల్లో 10 ఎకరాలు అమ్ముతారు. అలాంటిప్పుడు 100 బస్తాలు రైస్ కానీ లేకపోతే క్వింటాల్స్ క్వింటాల్స్ పత్తి కానీ లేకపోతే మిరప కానీ వస్తుంది. సో లార్జ్ స్కేల్లో ఈ పత్తి అమ్ముతున్నారు, బస్తాలు బస్తాలు 100 బస్తాలు తీసిపోయి మార్కెట్లు అమ్ముతున్నారు. కాబట్టి రైతులు వినియోగదారులు కాదు అని కొన్ని సందర్భాల్లో ఈ కంపెనీల వాళ్ళు, సీడ్స్ కంపెనీల వాళ్ళు, మ్యానుఫ్యాక్చర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తే అది కరెక్ట్ కాదు. అగ్రికల్చర్ని ట్రేడ్ ఇండస్ట్రీతో పోల్చడానికి వీల్లేదు. ఇది జీవన బృతు కోసం వ్యవసాయదారులు చేస్తుంటారు. కాబట్టి ఈ వ్యవసాయం చేయటం అనేది ఆ వ్యవసాయదారులు వినియోగదారులుగా పరిగణించబడతారు అని చెప్పేసి మన కందుమూరు ప్రకటన కింద చాలా జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వ్యవసాయదారులు వాళ్ళు కొన్న ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ, ఇంకా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఏదైనా దాంట్లో తప్పు జరిగి ఆ డిఫెక్ట్ ఉండి ఆ సేవలో లోపం ఉండి దానివల్ల నష్టం జరిగితే అలాంటి సరఫరా చేసిన వాళ్ళు కానీ, అలాంటి కంపెనీ మీద కానీ, అలాంటి డీలర్ల మీద కానీ నష్టపరిహారం కోసం మనకు కందుమూర్ ఫోరంలో, వినియోగదారుల ఫోరంలో కేసు వేసుకుని నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉందండి. అయితే ఈ చట్టాన్ని రీసెంట్ గా అంటే 2019లో కొత్త చట్టం తీసుకొచ్చారు. పాత 1986 లో ఉన్న చట్టాన్ని టోటల్గా రీప్లేస్ చేసేసారు. దాన్ని తీసేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దీంట్లో ఇంకా కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత జూరిస్డిక్షన్ పెంచడం జరిగింది. స్టేట్ కమిషన్ లో మెంబర్స్ ఎక్కువ పెంచడం జరిగింది. మన జిల్లాలలో జిల్లా ఫోరం అంటాం, ఆ జిల్లా ఫోరం పేరు తీసేసి జిల్లా కమిషన్ అంటారు. జిల్లా కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఈ మూడంచెల విధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ప్రకారం

0: మనము ఏ వ్యవసాయదారు కానీ ఏ వినియోగదారు కానీ వారు ప్రతిపాదికి 50 లక్షల రూపాయల లోపు ఏదైనా ప్రతిఫల డబ్బులు ఇచ్చి చెల్లించి వారు కొన్న వస్తువులు కానీ సేవలు కానీ లోపం ఉంటే ప్రతి ఒక్క రైతు కూడా కొన్న వస్తువుల లోపం ఉన్నా సేవల లోపం ఉన్నా కందుమూరు ఫారంలో కేసు వేసి తగిన నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉందండి.
1: గౌరీశంకర్ గారు, ముఖ్యంగా ఒక విత్తనాలు కొన్న రైతు ఆ విత్తనాలు పొలంలో చల్లి పంట పండిస్తాడు, అది నకిలీ విత్తనాలు లేదా నాణ్యత లేని విత్తనాలు అయి ఆ పంట నష్టపడ్డప్పుడు అది నకిలీవి అని ఎలా ప్రూవ్ చేయాలంటారు?
0: వ్యవసాయదారులు విత్తనాలు కొన్నప్పుడు ఖచ్చితంగా బిల్ తీసుకోవాలండి. అది క్యాష్ బిల్ కావచ్చు, లేకపోతే క్రెడిట్ అప్పుకు తీసుకోవచ్చు, డీలర్ దగ్గర ఏదైనా కావచ్చు, ఏదో విధంగా కొన్నట్లు ఒక బిల్ లాంటిది తీసుకొని భద్రపరచుకోవాలి.
1: ఆధారం ఉండాలి.
0: రెండు ఏంటంటే, వాళ్ళు రైట్ సీజన్లో, ఇప్పుడు ఎండాకాలం విత్తనాలు అంటే ఎండాకాలం వెళ్ళి, వర్షాకాలం అంటే వర్షాకాలం వెళ్ళి, ఆ సీజన్ బట్టి ఆ ప్రాపర్ టైంలో విత్తనాలు నాటాలి. తర్వాత విత్తనాలు నాటిన తర్వాత ఫస్ట్ ఏమొస్తున్న మనకు మొలకలు ఎత్తుతాయి, దాన్ని జర్మినేషన్ అంటారు. జర్మినేషన్ కొన్ని సందర్భాల్లో విత్తనాలు కొన్న విత్తనాలు లోపం ఉంటే జర్మినేషన్ సరిగ్గా రావు, ఏదో 50%, 30%, 40% అట్లా వస్తుంది. కనీసం 80-90% దాకా విత్తనాలు మొలకెత్తాలి, కానీ ఈ విత్తనాలలో లోపం ఉండడం వల్ల ఆ మొక్కలు సరిగ్గా రాదు, దాన్ని జర్మినేషన్ డిఫెక్ట్ అంటారు, 30% 40% వస్తాయి. అలాంటప్పుడు జర్మినేషన్ సరిగ్గా లేకపోతే అది విత్తనంలో లోపం ఉన్నట్లేక. అలాంటి సందర్భాల్లో రైతులు ఇమీడియట్ గా స్థానిక అధికారులు ఉంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం మంచిది. అదేవిధంగా లోకల్ గా ఉన్న డీలర్, మన విత్తనాలు కంపెనీ ఉంటుంది కదా, డీలర్ అమ్ముతాడు కదా, ఆ డీలర్ కి కంప్లైంట్ చేస్తే ఒకటి, అవసరం అనుకుంటే కంపెనీ ఏ సీడ్స్ ఎవరు ఉత్పత్తి చేస్తారో ఆ కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ అధికారులు రావడం, ఏదైనా విత్తనాలు తప్పు ఉందా లేకపోతే ఏ మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండో సమస్య ఏంటంటే, ఈ జర్మినేషన్ సరిగ్గా ఉన్నప్పటికీ కూడా ఈ గ్రోత్ అనేది పంట మన మొక్కలు పెరగడంలో చాలా సందర్భాల్లో టంటింగ్ గ్రోత్ ఉంటుంది, అంటే గ్రోత్ సరిగ్గా ఉండకుండా పొట్టిగా చిన్న చిన్న అయిపోతాయి మొక్కలు, కురచబడిపోతాయి. ఇంకో సందర్భాలు అంటే మొక్కలు బాగా పెరిగినప్పుడు కూడా ఫ్లవర్స్ కాయలు పూతలు పిందులు వచ్చే టైంలో అవి పడిపోతుంటాయి, రాలిపోతూ ఉంటాయి, అది అదొక స్టేజ్ ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత పంట సపోజ్ ఒక పత్తి విత్తనాలు ఉన్నాయనుకోండి, ఎకరానికి ఒక 15-20 క్వింటాల్స్ రావాలనుకుంటే 5 క్వింటాల్స్, 2 క్వింటాల్స్, 4 క్వింటాల్స్ వస్తాయి. అట్లాగే మిరప పంట కావచ్చు, అవి కూడా చాలా ఈల్డ్ చాలా తక్కువ వస్తుంది, పంట చాలా తక్కువ వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఇమీడియట్ గా మనం కంప్లైంట్ ఇవ్వాలి, అగ్రికల్చర్ అథారిటీస్ ఇవ్వాలి, అలాగే కంపెనీలు వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా అవసరం అనుకుంటే మనం కందుమూరు ఫార్మ్ లో కేసు వేస్తే వాళ్ళ కమిషనర్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ పంపించి ఇన్స్పెక్షన్ చేపిస్తారు. ఇన్స్పెక్షన్ చేసి అవసరమైతే శాంపుల్స్ తీపిస్తారు. శాంపుల్స్ తీసేసి సపోజ్ ప్యాడ్ అనుకోండి, అంటే వరి వేస్తారు కదా, దాంట్లో రైస్ బ్రేడర్స్ కానీ లేకపోతే కాటన్ కానీ లేకపోతే వీటికి సంబంధించి కన్సర్న్డ్ శాస్త్రవేత్తలు ఉంటారు. ఆ శాస్త్రవేత్తలు ఆ శాంపుల్స్ తీసుకుని ఒకసారి విత్తనాలు కాకపోయినా సరే లీవ్స్ ఆకులను కూడా తీసుకుని టెస్ట్ చేయొచ్చు, డీఎన్ఏ టెస్ట్ చేస్తారు. సో ఈ ల్యాబొరేటరీస్ పంపించేసి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి, లేకపోతే యూనివర్సిటీస్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉంటాయి, లేకపోతే ఆథరైజ్డ్ వాళ్ళకి కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అక్కడ పంపించి విత్తనాల్లో లోపం ఉందా కరెక్ట్గా ఉందా ఎందుకు ఇట్లా తక్కువ వచ్చిందని చెప్పేసి టెస్ట్ చేసి మనకు రిపోర్ట్ ఇస్తారండి. కొన్ని సందర్భాల్లో అప్పుడు డిఫెక్టివ్ సీడ్ అని చెప్పేసి వస్తే ఖచ్చితంగా మనము కంపెనీ కానీ ఆ డీలర్ మీద కానీ కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొన్ని సందర్భాలు ఏంటంటే, రైతులు మొత్తం అంత అయిపోయిన తర్వాత, క్రాప్ పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత, నష్టం జరిగిన తర్వాత అప్పుడే ఫస్ట్ టైం నోటీస్ ఇస్తుంటారు, లీగల్ నోటీస్ ఇస్తూ అక్కడ పోతే చూస్తుంటే ఏముండదు. కాబట్టి అసలు ఎన్ని ఎకరాలు వేశారు, ఎకరానికి ఎన్ని క్వింటాల్స్ ఉత్పత్తి వచ్చింది, దేనివల్ల నష్టం జరిగింది అని తెలుసుకోవడానికి కష్టమవుతుంది. కాబట్టి అప్రాపరియట్ టైంలో గుర్తించి వెంటనే కంప్లైంట్ చేస్తే ప్రాపర్ సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకు వీళ్ళు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి, ల్యాబొరేటరీ ఇన్స్పెక్షన్ చేసి, టెస్ట్ చేసి మనకు ప్రాపర్ రికార్డ్స్ ఇస్తారు. దాన్ని బేసిస్ కొని మనము కన్సూమర్ ఫార్మ్ కేసేస్తే తప్పనిసరిగా రైతులకి ఎంత నష్టం జరిగిందో నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది.
1: అడ్వకేట్ గారు, మీరు చెప్పినట్టుగా ఒక రైతు చాలా మటుకు మనం చూస్తుంటాము పల్లెల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉంటుంది, అంటే ఒక వస్తువు కొన్నప్పుడు దానిపైన ఉండే కండిషన్స్ కంటెంట్స్ అన్ని చదివేంత ఓపిక ఉండదు. అక్కడ ఎవరైతే డీలర్ ఉంటారో ఆ షాప్ అతను ఉంటాడో, అతను ఏది చెప్తే అది సరి అన్నట్టుగా భావనలో వెళ్ళిపోతారు. మీరు చెప్పిన దాన్ని బట్టి కీడెంచి మేలంచి అన్నట్టుగా ఒకవేళ వస్తువులు అంటే విత్తనాలు కానీ ఎరువులు కానీ వాటి ప్రభావం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి, మీ విత్తనాలు ఒక 10 విత్తనాలు 15 విత్తనాలు పక్కన పెట్టుకొని రేపు నాడు నష్టం జరిగితే ఈ విత్తనాలు వేసిన చెప్పడానికి అవకాశం ఉంటుందంటారా?
0: ఉంటుంది, ఉంటే మంచిదే, శాంపుల్ కొంత పెట్టుకుని ఉంటే మంచిదే. అదేవిధంగా ఆ విత్తనాలకు సంబంధించిన కవర్స్ ఉంటాయి, సాచర్స్ ఉంటాయి, ఆ కవర్ కూడా దాచిపెట్టుకుంటే కనీసం ఆధారం ఉంటుంది. అయితే మీరు చెప్పినట్టు మనకు మెజారిటీ రైతులంతా కూడా కొద్దిగా విద్యావంతులు కాదు, లిటరసీ తక్కువ ఉంటుంది, అంత అవగాహన ఉండదు, కాబట్టి వాళ్ళు అన్ని దాచిపెట్టుకోవడానికి అంత అవకాశం ఉండదు, కాబట్టి ఉన్న విత్తనాలని వేసేస్తారు, కానీ తర్వాత కష్టమవుతుంది. సాధారణంగా ఈ కంపెనీల వాళ్ళు ఏం చేస్తారంటే, విత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీ వాళ్ళు ఈ బాధ్యత విత్తనాల వల్ల తప్పు వల్ల డిఫెక్ట్ వల్ల నష్టం జరిగిందని రుజువు చేయాల్సిన బాధ్యత ఈ వ్యవసాయదారుల మీద ఉంటుంది. వాళ్ళు శాంపుల్ దాచిపెట్టుకొని

దాన్ని ల్యాబొరేటరీ పంపించి దాన్ని టెస్ట్ చేపించేసి విత్తనాల లోపంని వాళ్ళు రుజువు చేయాలి రైతులు అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, చాలా కేసులు చేసేవాళ్ళు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ రైతులని ఆ బడ్డనా ప్రూఫ్ రైతుల మీద ఉండదు, అంటే రుజువు చేయాల్సిన బాధ్యత విత్తనాలు తప్పు అని రుజువు చేయాల్సిన బాధ్యత రైతుల మీద ఉండదు, అది ఆ కంపెనీ వాళ్ళ మీద.

0: పొడి ప్రకటన సరిగా ఉన్నదని రుజువు చేయాల్సిన బాధ్యత ఈ విత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీలకు ఉంటుంది.
1: ఒక కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళాలంటే ఒక రైతు ఏమేమి తీసుకెళ్లాల్సి వస్తుంది? అంటే మీరు అన్నట్టుగా రిసీట్ చాలా మంది కొండ మరుసటి రోజే పడేస్తుంటారు,
0: అవును,
1: ఆ రసీదు మరి వాళ్ళ దగ్గర కొన్నట్టుగా మనకు ప్రూఫ్ ఉండదు, ఇంకా ఏ ఏ సంబంధిత డాక్యుమెంట్స్ భద్రపరచాలంటారు?
0: అది ఎక్కడైనా ఎవరి మీదైనా కేసు అంటే కొంత ఎంతో కొంత ఆధారం ఉండాలి. ఆధారం లేకుండా ప్రేమ ఫేస్గా నేను విత్తనాలు వేసి కొన్నాను, రిజల్ట్ రాలేదు, ఈల్డ్ రాలేదు, నష్టపోయిన అంటే కాదు, రుజువు చేయకపోతే కష్టమవుతుంది. సో ఖచ్చితంగా బిల్స్ తీసుకోవడం మర్చిపోదండి రైతులు. తర్వాత డిఫెక్ట్ అయిన నోటీస్ చేసినప్పుడు జర్మినేషన్లో కానీ గ్రోత్లో కానీ ఆ పూతల పిందులు పడిపోయే టైప్ కానీ లేకపోతే ఈల్డ్ సరిగా లేకపోతే మనము కాంపిటెంట్ అథారిటీస్కి, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేకపోతే విత్తనాల కంపెనీలు కానీ ఆ డీలర్ కానీ మనం రైటింగ్లో రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే మనకు ఆధారం ఉంటుంది. వాళ్ళు వచ్చి చూస్తారు, అదేవిధంగా మనకు రిపోర్ట్ కూడా ఇస్తారు. ఇవన్నీ ఆధారం ఉంటే మనము సరిపోతుంది. అంటే మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో ఏ రోజు కావాలంటే ఆ రోజు ధర ఎంత ఉంది, మందెంత కమ్మాము, రిపోర్ట్ తీసుకుంటే అప్పుడు ఉన్న రేటు దాన్ని బేస్ చేసుకొని ఇంత రావాలి మార్కెట్ రేటు, ఇంత తక్కువ కమ్ముకోవాల్సి వచ్చింది, మేము క్వాలిటీ లేదు కాబట్టి ఆ డిఫరెన్స్ మాకు ఇవ్వండి అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది.
1: నష్టపరిహారాన్ని నిర్ణయించడంలో అది
0: పాత్ర వేస్తుంది.
1: అయితే మనం అనుకున్నట్టుగా భగవంతుడి దయతో మంచి అనుకూలమైన పంట, రైతుకు శ్రమకు తగ్గ ఫలితం వచ్చినప్పటికీ ఉన్న తన దిగుమతిని అంతా ఒక్కసారిగా అమ్ముకోలేడు కాబట్టి కొంతమంది కోల్డ్ స్టోరేజ్లో వాటిలో నిల్వ చేసుకుంటుంటారు. అక్కడ ఏదైనా సేవాలోపం జరిగి వీళ్ళ ధాన్యానికి కానీ లేకపోతే వీరు పండించిన వస్తువుకు కానీ నష్టం జరిగితే,
0: కూరగాయలు కానీ పండ్లు కానీ అలాంటి డ్యామేజ్ కావచ్చు,
1: దానికి ఏ రకంగా పరిష్కారం ఉందంటారు?
0: సో కోల్డ్ స్టోరేజ్లో దాచిపెట్టుకునే ఆహార ధాన్యాలను దాచిపెట్టుకునే ప్రతి రైతులు కూడా వినియోగాలు అవుతారండి. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్కి మనము నెలకింతనో పీరియడికల్గా రెంట్ పే చేస్తాం. రెంట్ పే చేసినప్పుడు దానికి సరైన ఎయిర్ కండిషన్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. వాళ్ళు సరిగా మెయింటైన్ చేయకుండా దానివల్ల కొన్ని ఈ వస్తువులు దాచిపెట్టుకున్న స్టోర్ చేసుకున్నట్టు వస్తువులు, అది పళ్ళు కావచ్చు, కూరగాయలు కావచ్చు, మిగతా ఆహార ధాన్యాలు కావచ్చు, ఏదైనా సరే డ్యామేజ్ జరుగుతుంది. డ్యామేజ్ జరిగినప్పుడు ఆ డ్యామేజ్ ఎంత నష్టం జరుగుతుందో ఆ నష్ట పరిహారాన్ని ఆ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు మనకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. సో రైతులు కోల్డ్ స్టోరేజ్ మీద కూడా కేసు వేయచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో మనం కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేస్తాం ఆహార ధాన్యాలు, దాంట్లో దాచిపెడతాం. చాలా సందర్భాల్లో ఈ కోల్డ్ స్టోరేజ్లు కూడా కాలిపోయిన సందర్భాలు ఉన్నాయి సార్. రకరకాల కారణాల చేత కోల్డ్ స్టోరేజ్ కాలిపోయి 400 మంది 500 మంది రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి కేసులు నేషనల్ కమిషన్కి చాలా వెళ్ళినాయి. నేషనల్ కమిషన్ కూడా చెప్పింది ఈ కోల్డ్ స్టోరేజ్లో దాచిపెట్టినటువంటి ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఏమైనా కాలిపోతే దానికి సంబంధించి ఆ కోల్డ్ స్టోరేజ్ వల్లే వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి చెప్పింది. డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని సందర్భాల్లో కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందండి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీని, ఈ కోల్డ్ స్టోరేజ్ని ఇద్దరిని కలిపి పార్టీ చేసేసి కన్జ్యూమర్ కమిషన్లో కేసేసి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు చాలామంది రైతులు ఏం చేస్తారంటే మనకు ఉత్పత్తి రాగానే కందులు కానీ మినుములు కానీ లేకపోతే మిరప పంట కానీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి తీసుకొస్తాం అమ్మటం కోసం. చాలా సందర్భాలు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వాళ్ళ దగ్గర సరైన ఫెసిలిటీస్ ఉండవు. సడన్గా తుఫాన్లు కానీ వరదలు కానీ వానగాలు వస్తాయి, వాళ్ళు కనీసం దాని మీద స్టోరీ చేస్తాను కానీ కవర్ చేస్తాను కానీ ఆ మిరపకాయలు కానీ లేకపోతే మిగతా ఆహార బస్తాలు ఉంటాయి, రకరకాల పల్లీలు కానీ రకరకాల శనగలు కానీ ఏమైనా సరే ఇవి చాలా తడిసిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి. దానివల్ల చాలా తక్కువ రేటుకి అమ్మాల్సి వస్తుంది. ఒకసారి ఈ మన మొలకలు కూడా వచ్చేస్తాయి, చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు వ్యవసాయ మార్కెట్ కమిటీలో మన వ్యవసాయదారులు తీసుకొచ్చిన ఆ ఉత్పత్తిని అక్కడ పెట్టితే ఈ వర్షాల వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ లేకపోతే ఏమైనా కాలిపోవడం జరుగుతుంది ఒకసారి, అలా నష్టం జరిగితే ఆ నష్టాన్ని భర్తీ చేయమని మనం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కూడా కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేసి నష్టపరిహారం పొందొచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర సెస్ వసూలు చేస్తారు కాబట్టి అది కూడా కన్జ్యూమర్ ఫోరం పరిధిలోకి వ్యవసాయ మార్కెట్ కమిటీలు వస్తాయి. మనం కన్జ్యూమరు వినియోగదారుడు ప్రతివాదికి ఎంత డబ్బులు ఇచ్చి వస్తువు కొన్నాడు సేవలు పొందాడు అది ఇంపార్టెంట్. సో 50 లక్షల రూపాయల దాకా వినియోగదారుడు ఎంత చెల్లిస్తాడో అది జిల్లా ఫోరంకి పరిధిలో ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కమిషన్ అంటారు, 50 లక్షల నుంచి దాదాపు 2 కోట్ల దాకా ఏమైనా కన్సిడరేషన్ ఉంటే అప్పుడు స్టేట్ కమిషన్లో వేసుకోవాలి. 2 కోట్ల కంటే ఎక్కువ ఉంటే నేషనల్ కమిషన్లో వేసుకోవాలి. తర్వాత సొంతగానే వేసుకోవచ్చు, అవసరం ఉంటే అడ్వకేట్ ద్వారా వేసుకోవచ్చు, ఇంకా అవసరమైతే మనకు దగ్గరైన వినియోగదారుల సంఘాలు ఉంటే వాళ్ళ ద్వారానే కేసు వేపించుకోవచ్చు. తర్వాత మనకు కన్జ్యూమర్ ఫోరంలో 5 లక్షల రూపాయల లోపు కేసులు ఉంటే అది కోర్టు ఫీజు ఒక పైసా కూడా ఉంటుంది, ఉచితంగానే ఉంటుంది. సో మిగతా దాటిన తర్వాత కూడా నామినల్ కోర్టు ఫీజు ఉంటుంది, సివిల్ కోర్టుతో పోల్చుకుని చాలా స్వల్పంగా ఉంటుంది.
1: కాబట్టి రైతు తనకు జరిగిన నష్టాన్ని వినియోగదారుల కమిషన్ ముందు పొందుపరిచినట్లయితే ఈ చిన్న చిన్న ఆధారాలతో చేసినట్టయితే ఖచ్చితంగా
0: నష్టపరిహారం పొందొచ్చు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలండి.
0: నమస్తే.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు వినియోగదారుల చట్టం, రైతులకు ఉపయోగాలు ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.

నవ్వుతూ వెళ్ళిపో, నువ్వుగా మిగిలిపో, పువ్వులా రాలిపో, తావిలా మిగిలిపో. ఎంత చక్కటి పాట కదా. ఈ పాట వింటుంటే నాకు బాలుగారు గుర్తొస్తున్నారు. ఈ పాటకు బాలుగారికి ఎంతటి పోలిక ఉంది కదా. బాలుగారు కూడా పాడుతూ వెళ్ళిపోయారు, పాటగా మిగిలిపోయారు. భౌతికంగా వారు దూరమైనా వారి పాటల పరిమళాలు మాత్రం చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. ఆయన పాడితే ఆకాశంలోని నక్షత్రాలు కూడా రాగాలై రాలినట్టు అనిపిస్తుంది. సంతోషాల వెనుక, వేదనల వెనుక, ప్రణయ కావ్యాల వెనుక అన్నింటిలోనూ ఉండే ఆ అదృశ్య శక్తి బాలుగారి స్వరమే. అందుకే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే అదొక పేరు కాదు, అదొక నిరంతర సంగీత ప్రవాహం. కాలం ఎవరికోసం ఆగదు అంటారు, కానీ ఆ కాల ప్రవాహాన్ని కూడా ఒక్క క్షణం స్తంభింపజేసే శక్తి బాలుగారి స్వరానిది. అది కేవలం పాట కాదు, తరతరాలుగా తెలుగు గుండెల్లో ముద్రితమైన ఒక భావోద్వేగాల స్వర శాసనం. ఆయన గానం ఒక స్వరామృతం. పుట్టుక నుండి నిష్క్రమణ వరకు మనిషి అనుభవించే ప్రతి అనుభూతికి ఆయన గొంతు ఒక భాష్యమై నిలిచింది. విశ్వమంతా వ్యాపించిన ఆ స్వరం అజరామరం, అమరం. శతాబ్దాలు మారినా, తరాలు దాటినా సంగీతం ఉన్నంతకాలం ఆ నాద బ్రహ్మ సజీవంగానే ఉంటారు. నిన్న, నేడు, రేపు, ఎప్పుడూ వారి పాట వినిపిస్తూనే ఉంటుంది. కాలంపై సంతకం చేసిన ఆ స్వర సామ్రాజ్యాధినేతకు, ఆ స్వరానికి, ఆ అమర గాన గంధర్వుడికి అక్షర సుమాంజలులు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: జనరంజనిలో తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గలం నుండి జాలువారిన మరొక అద్భుత గీతం విందాం. చిత్రం ఇంటింటి రామాయణం, సంగీతం రాజన్ నాగేంద్ర, గీతరచన వేటూరి.

0: గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:49:30. జనరంజని వింటున్నారు, నేను మీ ఆర్జే అనిత. జనరంజనిలో తర్వాత పాట గృహప్రవేశం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన గీతానికి సంగీతం సత్యం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల, రచన జాలాది రాజారావు గారు.

0: పది లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: జనరంజనిల తర్వాత అల్లరి బావా చిత్రం నుండి వేటూరి రచించిన గీతానికి సంగీతం రాజన్ నాగేంద్ర, గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల. ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

జనరంజనిలో ఎస్పీ బారి గల్లం ఎస్పీబి గారి గల్లం నుంచి జాలివారిన కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు కదా. సమయం 8 గంటలకు వస్తుంది. సమాచార్ ప్రభాత్, హిందీలో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15:30. శ్రోతలు ఈమెయిల్ లేఖల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు జనరంజనిలో. ముందుగా గంగాధర శ్రీనివాస్, విల్లాసాగర్ గ్రామం బోయిన్పల్లి మండల్ రాజన్న సిరిసిల్ల.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా

0: లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జనరంజనిలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఎస్ భిక్షపతి సాయిబాబా కాలనీ మేడ్చల్ జిల్లా నుండి. వీరు కోరుతున్న పాట రావణుడే రాముడైతే చిత్రం నుండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన గీతానికి సంగీతం జీకే వెంకటేష్, రచన సి నారాయణ రెడ్డి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐ

0: సి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి

0: భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
0: మీట్ ది స్టార్ జనరంజనిలో శ్రోతలు లేఖలు ఇమెయిల్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు భూమిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుడి నుండి. వీరు కోరుతున్న పాట పులిబెబులి చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన గీతానికి రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. జనరంజనిలో శ్రోతలు లేఖలు, మెయిల్స్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాటను కోరిన శ్రోతలు దుగ్గి నాగేశ్వరయ్య, వెల్దుర్తి గ్రామం, కర్నూలు జిల్లా నుండి. వీరు కోరుతున్న పాట నువ్వు వస్తావని చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటకు. రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: జనరంజనిలో తర్వాత పాటను కోరుతున్న శ్రోత నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి. వీరు కోరుతున్న పాట రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, గీతరచన భువనచంద్ర.

తర్వాతి పాటగా దొంగలుడు చిత్రం నుండి వేటూరి రచించిన గీతానికి సంగీతం రాజ్కోటి, గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర. ఈ పాటను కోరుతున్న శ్రోత దమ్మోజు వెంకటాచారి, చందంపేట మండలం, నల్గొండ జిల్లా నుండి. మీకోసం మీకు నచ్చిన పాట.

కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కూచన శ్రీహరి శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నుండి, వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి వీరు కోరుతున్న పాట గోవిందా గోవిందా చిత్రం నుండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటకు సంగీతం రాజ్కోటి, గీతరచన సిరివెన్నెల.

నిజంగానే బాలుగారి పాటలు వింటుంటే ఆకలి దాహం ఏమీ ఉండవు కదా. ఆ స్వరం అలా వింటూ ఉండాలనిపిస్తుంది. ఆ స్వర మహత్యం అలాంటిది మరి. బాలుగారి స్వరం నుండి జాలివారిన మరో ఆణిముత్యం విందాం మూడుముళ్ళు చిత్రం నుండి. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, సుశీల, సంగీతం రాజన్ నాగేంద్ర, గీత రచయిత ఆరుద్ర. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కరీమాబాద్ నుండి గూనరవి.

0: మీరింతవరకు జనరంజనిలో శ్రోతలు లేఖలు ఇమెయిల్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:40. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి ప్రసారాలు విందాం. తిరిగి 10:05 వార్తల ముఖ్యాంశాలనంతరం ఎవర్గ్రీన్ హిట్స్ లో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణపతి నిమజ్జనం సందడి కొనసాగుతోంది. ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహాశక్తి గణపతి శోభాయాత్ర కొద్దిసేపటి క్రితం మొదలైంది. బడా గణేశుడు హుస్సేన్ సాగర్ వైపునకు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాడు. క్రేన్ నంబర్ 5 వద్ద మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్ రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఏడీజీపీ లేదా ఐజీపీ స్థాయి అధికారి నేతృత్వంలోని ఈ బ్యూరో రోడ్డు, మెట్రో, రైల్వే భద్రతను పర్యవేక్షిస్తుంది. ఓఆర్ఆర్, హైవేలపై పెట్రోలింగ్ యూనిట్లు పహరా కాస్తాయి. ట్రాఫిక్ జరిమానాల్లో 40% ప్రత్యేక నిధికి మళ్లిస్తారు. తెలంగాణను 2030 నాటికి పేదరికరహిత రాష్ట్రంగా, 2033 నాటికి అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు తీసుకోవలసిన చర్యపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట అభివృద్ది ప్రణాళిక సంఘంను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాల వారీ అభివృద్ది ప్రణాళికలు, 7 సెక్టోరల్ గ్రోత్ ల్యాబ్స్ రూపొందించనున్నారు. 22A జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, పురపాలిక సంస్థల అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ప్లాట్ల రిజిస్టేషన్లకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. లింక్ డాక్యుమెంట్ సమర్పించవలసి ఉంటుందని, సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్లోని భారత ఫ్యూచర్ సిటీలో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 లో భాగంగా రక్ష ఎక్స్పో 2026 ను నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సదస్సులో మాట్లాడుతూ ఏరోస్పేస్, రక్షణ రంగ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు పాల్గొనాలని ఆహ్వానించారు. బీసీలకు న్యాయం చేయాలన్నదే రాహుల్ గాంధీ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారని, కానీ గవర్నర్ దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారని విమర్శించారు. అగ్రకులాల్లోని పేదలకు న్యాయం చేయాలని గాంధీ కుటుంబం భావిస్తోందన్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని కొద్దిసేపట్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో కమల్జీత్, సురుచి సింగ్ జోడీ స్వర్ణ పతకం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ విందాం. ముందుగా రాజా చిత్రం నుండి ఈ పాట.

రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. ఏదో ఒక రాగం కాదు, ఏ రాగమైనా ఆ స్వరంలో ఇట్టే ఒదిగి వీణులకు పాటల విందును పంచుతుంది. పాటకు ప్రాణం పల్లవి అయితే పాటల ప్రేమికులకు ప్రాణం బాలుగారు. దశాబ్దాల పాటు పాటల పల్లకిని మోశారు. విధాత తలపున ప్రభవించిన ఆ గానం తనకు తానుగా తరలివచ్చిన వసంతం. ఆ గొంతులో పల్లవించిన పాటకు వందనం అభివందనం. ఆ గానమే ఒక నందనవనం. బ్రహ్మము రారి సురార్చితలింగం అంటూ శివార్చన చేసి అదివో అల్లదివో అంటూ శుభోదయం పలుకుతుంది ఆ స్వరం. నువ్వులేక అనాథలమయ్యామంటుంది సంగీత ప్రపంచం. పుణ్యభూమి నాదేశం అంటూ దేశభక్తిని నింపారు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అంటూ రౌద్రాన్ని పలికించారు. అలివేణి ఆనిముత్యమా అంటూ శృంగార రసం ఒలికించారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని మీరే ప్రాణంగా జీవిస్తున్న అభిమానులకు మీ పాటను తోడు చేశారు. పెళ్ళంటే పందిళ్ళు, తప్పట్లు, తాళాలు అంటూనే వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ల మంటరా అన్నారు. ప్రేమలేఖ రాసా నీ కంది ఉంటది అంటూ ప్రేమలేఖలు రాయించి శ్రీరస్తు శుభమస్తు అని పెళ్లికి శ్రీకారం చుట్టారు. పొరిగింటి పుల్లకూరను మెచ్చుకోవద్దు, సంసారం ఓ చదరంగమవుతుంది అని భార్యను ఆలోచింపజేశారు. జామురాతిరి జాబిలమ్మ అంటూ జోలపాడిన, అమ్మా నువ్వు ఒక్కసారి బ్రతకాలమ్మా అంటూ ఏడిపించినా అది బాలుగారి పాటకే చెల్లింది. కుర్రాల్లో కుర్రాళ్ళు అని వెర్రెత్తించి సాపాటు ఎటూ లేదు, పాటైనా పాడు బ్రదర్ అని ఆకలిని హామ్ చేశారు. అది ఆ స్వరంలోని మాధుర్యమయ్యి మమ్మల్ని తాకింది. కాశ్మీరు లోయలోనైనా కన్యాకుమారిలోనైనా అమరం అఖిలం మీ పాట. మరణమనేది ఖాయమని, బ్రతుకుకు తీపి గాయమని చిరునవ్వుతో చిరంజీవిలా చిరకాలపు పాటలా నిలిచిన బాలుగారు అందరి బంధువు. ఎన్ని జన్మలకైనా దొరకునా ఇటువంటి గాన దిగ్గజం. స్వరంతో మాయ చేశారు ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది. ఆ దేవుడికి చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది. అల్లంత దూరాన ఓ తారకలా ఉండిపోయిన బాలుగారిని మళ్ళీ పంపించమని. బాలుగారు మాకోసం ఇంకోసారి పాడరా కమ్మగా తీయని ఒక పాట.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: సమయం 10:19. ఎవర్గ్రీన్ హిట్స్ లో ఎస్పీబీ గారి ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. తర్వాత నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుండి ఎస్పీబీ గారు పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి హిట్ సాంగ్స్ వింటున్నాము. తర్వాత చంద్రముఖి చిత్రం నుండి ఈ సూపర్ హిట్ సాంగ్.

ఇంత కరెక్ట్గా ఉంది కదా పాట. బాలుగారు నిజంగానే ఆ పరమేశ్వరుడి వరప్రసాదం అయి ఉంటారు. లేదంటే ఇన్ని కోట్ల మంది గుండెల్లో ప్రతినిత్యం ఎలా ఉండగలరు? ఆ పాట వినబడని చోట ఎక్కడైనా ఉందా అసలు? మరి ఇంకో పాట వినండి.

0: పెళ్ళైనా పండగైనా సందడేదైనా బాలుగారి పాట ఉండాల్సిందే కదా. మరి మరిన్ని పాటలు విందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
4: మీట్ ద స్టార్.
0: సిటీలో గణపతి నిమజ్జనం సందడి స్టార్ట్ అయిపోయింది. ఎటు చూసినా గణపతి బప్ప మోరియా అని మారుమోగుతోంది కదా. వినాయక నవరాత్రులు ముగింపుకొచ్చేశాయి, నిమజ్జనం సందడి షురూ అయింది. అయితే ఫ్రెండ్స్, పండగల జోష్లో మన పర్యావరణాన్ని మర్చిపోవద్దు కదా. ఈసారి మనం కొలువు దీర్చిన మట్టి గణపతులను ఇంట్లోనే లేదా మన వీధిలోనే చిన్న బకెట్ లేదా కుండీలో నిమజ్జనం చేయడానికి ట్రై చేద్దాం. ఆ నీటిని మొక్కలకు పోస్తే మన బప్ప ఎప్పటికీ మన ఇంట్లోనే మొక్క రూపంలోనే ఉంటాడు కదా. ఒకవేళ పెద్ద విగ్రహాలు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బేబీ పాండ్స్లోనే నిమజ్జనం చేద్దాం. మన చెరువులను నదులను ప్లాస్టిక్ వ్యర్థాలు వేసి పాడు చేయొద్దు. పండగ జరుపుకుందాం, కానీ ప్రకృతిని కూడా కాపాడుకుందాం. గణపతి బప్ప మోరియా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ గ్రీన్ హిట్స్. మనము గణేష్ నిమజ్జనం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నిమజ్జనం ఊరేగింపులు అంటేనే డాన్సులు, తీన్మార్ స్టెప్పులు, గులాల్ చల్లుకోవడం, అబ్బో ఆ మజానే వేరు కదా. కానీ బాస్, ఈ జోష్లో కొద్దిగా హోష్ కూడా అవసరం కదా. రోడ్లపై ఊరేగింపుగా వెళ్లేటప్పుడు ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతనే. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు కాస్త ఓపిక్గా ఉండండి. బోర్ అనిపిస్తే వివిధ్ భారతిని ట్యూన్ చేసుకోండి. చక్కటి పాటలు వస్తున్నాయి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారివి. అంతే, అది కాకుండా డీజే సౌండ్స్ని కూడా కాస్త లిమిట్లో ఉంచితే అందరికీ మంచిది. ఊరేగింపులో ఉండేవాళ్ళు లారీల వెనక పక్కన నడిచేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండే. తోపులాటలకి వాటికి తావివ్వకండి. ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్స్లకి కూడా దారి ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. సేఫ్గా ఎంజాయ్ చేద్దాం, హ్యాపీగా ఇంటికి చేరుకుందాం. గణపతి బప్ప మోరియా మీకోసం ఇంకో బ్యూటిఫుల్ సాంగ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఇందాక పర్యావరణం గురించి, రోడ్లపైన ఎలా ఉండాలో మాట్లాడుకున్నాం కదా. మరి ఇప్పుడు నిమజ్జనం ఘాట్ల దగ్గర ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందామా? హుస్సేన్ సాగర్ లాంటి పెద్ద పెద్ద చెరువుల దగ్గర చాలా ఎక్కువగా రద్దీ ఉంటుంది కదా. నీటి లోతు తెలియకుండా ఎవరు కూడా దయచేసి నీటి లోపలికి దిగొద్దు. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ఉంటారు కదా, పోలీసులు వాలంటీర్లు చెప్పే మాటలను ఖచ్చితంగా వినండి. విగ్రహాలు భారీగా ఉంటాయి కాబట్టి వాటిని నీటిలోకి వదిలేటప్పుడు మాత్రం దూరంగా ఉండటమే సేఫ్. అన్నిటికంటే ముఖ్యం, మీతో వచ్చే చిన్నపిల్లల చేతిని అస్సలు వదలకండి. వాళ్ళ జేబులో మీ ఫోన్ నెంబర్ ఉన్న ఒక చిన్న పేపర్ పెట్టండి, అది సేఫ్టీ. అండ్ మొబైల్ నెట్వర్క్స్ ఒక్కొక్కసారి పనిచేయవు కాబట్టి గ్రూప్గా వచ్చిన వాళ్ళైతే ముందే ఒకవేళ, అంటే అందరం ఒకవేళ విడిపోతే ఎక్కడ కలుసుకోవాలి అనేది కూడా మాట్లాడుకుని ఉండండి. ఎందుకంటే భద్రతే ఫస్ట్ కదా మనము. విష్ యూ ఆ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ గణేష్ నిమజ్జనం అండి. మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు కాస్తుంది. కొన్ని క్షణాల్లోని వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణపతి నిమజ్జనం కోలాహలం కొనసాగుతోంది. గణేష్ నిమజ్జనం సందర్బంగా పోలీసు అధికారులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవి రేపు ఉదయం వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితుల మేరకు ట్రాఫిక్ ఆంక్షలు పొడిగించే అవకాశం ఉందన్నారు. భారీ వాహనాలను నగర శివార్లలోనే నిలిపేసి ఓఆర్ఆర్ వైపు మళ్లిస్తున్నారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా ఓఆర్ఆర్ ద్వారా, సికింద్రాబాద్ స్టేషన్ ప్రయాణికులు బేగంపేట్ పారాడైస్ సంగీత్ మార్గంలో వెళ్లాలని సూచించారు. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు నివాళులర్పించారు. దీన్ దయాళ్ గొప్ప దేశభక్తుడని, దూరదృష్టి కలిగిన మేధావి అని కొనియాడారు. ఆయన అందించిన ఏకాత్మ మానవవాదం, అంత్యోదయ దర్శనం నేటికీ దేశ సమ్మిళిత అభివృద్దికి మార్గదర్శకమని అన్నారు. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. వనపర్తి కలెక్టరేట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలతో కలిసి పాలమూరు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూస్తామని, వచ్చే వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని 16.5% నుంచి 11% తగ్గించిన కేంద్ర నిర్ణయం సరైంది కాదని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకవైపు రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహిస్తూ, మరోవైపు దిగుమతులను చౌక చేయడం మనకు నష్టదాయకమన్నారు. తెలంగాణలో 88,000కు పైగా రైతులు 3.20 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు మొదట్నుంచి అనుమానాలకు తావిస్తోందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గత 10 నెలల్లో 2 కమిషనర్లు 14 సార్లు అభ్యంతరాలు తెలిపినట్లు వెలుగులోకి రావడం తమ ఆరోపణలకు బలం చేకూరుస్తోందన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఫార్మసిస్టులను శక్తివంతం చేయడం అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఎంపిక చేశారు. 1912లో సెప్టెంబర్ 25న అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ ఏర్పాటైన దానికి గుర్తుగా 2009లో టర్కీలోని ఇస్తాన్బుల్లో జరిగిన సమావేశంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు.

0: మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:03. గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే ప్రసన్న. ఆయన గొంతులో ఓంకార నాదాలు సంధానమై నిలిచాయి. ఆయన పాట శ్రోతలకు పంచామృతం. ఆయన గానం స్వరరాగ నాదామృతం. దివిలో తిరగాడే గంధర్వులు భువికి దిగివచ్చినట్టు పాడినట్లుగా ఉంటుంది ఆ గాత్రం. ఆయన గళం నుంచి జాలువారే ప్రతి స్వరం ఆ దివిలో విరిసే పారిజాతమే. ఆయన స్వరంలో సప్త స్వరాలు రాగాలై నర్తిస్తాయి. ఆయనే గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. బాలు గొంతులో భక్తి తొణికిసలాడుతుంది. విరహము, విషాద పాటలైనా, ప్రేమగీతాలైనా, మాస్ బీట్స్ అయినా, సందేశాత్మకాలైనా, ప్రతీది ఆయన చోట, ఆయన నోట అలవొకగా జాలువారుతాయి. పాటలోని మాటలను గొంతులో అభినయముద్రలుగా నిలిపి తెలుగుదనం ఒలికించిన విలక్షణ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. ఆయన గొంతుకు తరాల అంతరాలు తెలియదు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. ఆయన తొలిసారిగా 1966లో శ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో పాడే అవకాశం వచ్చింది ఆయనకి. ఎంతమంది హీరోలకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్ప గాయకులు ఎస్పీబీ. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకనొక ఆణిముత్యం, తెలుగు సినిమా పాటకు ఘంటసాల తర్వాత లభించిన సిసలైన వారసులు బాలసుబ్రహ్మణ్యం.

కాంతికి నా రాగమాలికలు అర్పిస్తున్నా, మీ అందరి కరతాళహారతులు అర్పిస్తున్నా. మేడే అచ్చన సమ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. మనం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆయన గాయకుడిగా కెరియర్ ప్రారంభించాక పెద్ద స్టార్స్ కు పాడే అవకాశం రాలేదు ఆయనకి. కేవలం అప్పుడే వస్తున్న అప్కమింగ్ హీరోలకు పాడే అవకాశం మాత్రమే వచ్చేది. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు, ఘంటసాల తప్ప ఎవరు పాడినా ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితే లేదు. అయినా అడపాదడపా ఘంటసాలతో గొంతు కలిపి పాడే అరుదైన అవకాశాలు బాలుకు రానే వచ్చాయి. ఏకవీరలో అమర గాయకుడు ఘంటసాలతో బాలు ఆలపించిన గానం నేటికి శ్రోతలను హంచేసుకునేలా ఉంటాయి. ఘంటసాల తర్వాత తెలుగు సినిమా పాటలకు పెద్ద దిక్కయ్యారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూ సన్నివేశ బలానికి తగినట్టుగా నటనను గాత్రంలో ప్రస్ఫుటంగా ప్రకటించగల గాయకులు బాలు. ముఖ్యంగా బాలు సినీ జీవితం శంకరాభరణం సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు మాస్ గీతాలకే పరిమితమైన బాలు ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలరని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి.

తాల మాధుర్యాన్ని గమనించి బాలు చేసే ఉచ్చారణ పాటను పండిత పామురులకు చేరువ చేసింది. తరాలు మారినా ఇందులో నటులకు, వారి హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారు. ఒక పాట విన్న తర్వాత ఆ పాట ఏ హీరోదో చెప్పడం అది బాలు పాడితేనే సత్యం. తెలుగులోనే కాదు ఉత్తరాదిని కూడా పాడి తన సత్తా చాటారు బాలు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. ఆయన గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, నటుడిగా, టీవీ వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఇలా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించారు బాలు. 4 దశాబ్దాల్లో 11 భాషల్లో 40,000 పాటలకు పైగా పాడి గిన్నిస్ రికార్డును నెలకొల్పారు. ఆయన అందుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలకు లెక్కలేదు.

చెలిమికెప్పుడు చదగాడు, చెడుకెప్పుడు పగవాడు, వీళ్ళ వయసు నూరేడు, నూరేళ్ల కుర్రాడు. ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, అందులే వేలేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు చాలా.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
1: మీట్ ద స్టార్. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. దృఢ సంకల్పం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చని, అనుకున్నది సాధించొచ్చని నిరూపించాడు ఓ తెలుగు కుర్రాడు. మరి అతను ఎవరో మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. దేశంలోనే చాలా కష్టమైన సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ర్యాంక్ సాధించడమే గొప్ప విషయం. అలాంటిది మాతృభాష తెలుగులో రాసి ర్యాంక్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇలా తనకు మాతృభాషపై ఉన్న మమకారాన్ని చాటుకుంటూనే తన కలను సాకారం చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సివిల్ ర్యాంకర్ రాము.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. సివిల్ ర్యాంకర్ రాము గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే రాము చిన్నప్పటి నుంచి చదువుకునేది తెలుగు మీడియం, కానీ సివిల్ సర్వీసెస్ పరీక్ష అందరూ ఇంగ్లీష్లో రాస్తారు. అందరిలా తానెందుకు రాయాలి, తనకు పట్టున్న తెలుగులో రాస్తే ఏమవుతుంది అనే ఆలోచన తట్టింది. అందుకే బాగా కష్టమైన తెలుగులోనే సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు. ఎక్కువగా స్టడీ మెటీరియల్స్ అందుబాటులో లేకపోయినా సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడు. ఈ క్రమంలో ఫెయిల్యర్స్ ఎదురైనా వెనకడుగు వేయలేదు రాము.

చైతన్య స్ఫూర్తిలో మనం సివిల్ ర్యాంకర్ రాము గురించి మాట్లాడుకుంటున్నాం కదా. 2021లో సివిల్ ప్రిపేరేషన్ ప్రారంభించి 3 సార్లు పరీక్ష రాసి ఫెయిల్ అయ్యాడు. మొదటిసారి ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయాడు. కానీ 2-3వ సారి మెయిన్స్ వరకు వెళ్లి ఇక తాజాగా 4వ ప్రయత్నంలో ప్రిలిమ్స్ మెయిన్స్ తెలుగులోనే రాసి క్లియర్ చేశాడు. ఇంటర్వ్యూలో కూడా ప్రతిభ చాటి సక్సెస్ అయ్యాడు. సివిల్ సర్వీస్ రిజల్ట్లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి తన కన్న కలను సాకారం చేసుకున్నాడు రాము.

0: సమయం 12:30 కావాల్సింది. కొన్ని క్షణాల్లోనే వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఇప్పటి ముఖ్యాంశాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశమూ తనంత తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడనగర్ వరకు సేవా యాత్రికులు చేపట్టిన యాత్ర సందర్భంగా వారితో మోదీ అంతర్జాలం ద్వారా ముచ్చటించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడనగర్ తనకు అందించిందని, ఇక కాశీ ఆ విలువలను అనేక సేవాపరమైన రంగులు జోడించిందని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ది పొందిన వారి స్పందనను యువత స్వయంగా తెలుసుకుంటున్నారని, యువత కూడా సేవలోని ఆనందాన్ని తెలుసుకోవడం తనకి సంతోషాన్నిస్తోందని అన్నారు.
2: सरकार की योजनाएं सिर्फ पैसे खर्च करना, राजनीतिक माइलेज कमाना इतना नहीं होता है. अगर वो योजना आखिरी व्यक्ति तक पहुंचती है तो उसके लिए तो एक नया जीवन शुरू हो जाता है और उसका जो संतोष है वो बड़ा अद्भुत होता है.
1: గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ది చెందాయని, మహిళల్లో స్వావలంబన పెరిగిందని అన్నారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన నేర్పిన సేవ, సంతులనం, ఓర్పు, సహకారం, సానుకూల దృక్పథం, అర్థం చేసుకునే తత్వం, చర్చలు అనే 7 సూత్రాలు మరలా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానితో జరిపిన సంభాషణ సందర్భంగా సేవాయాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. నానాటికి మరింత దగ్గరవుతున్న ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు ఏ ఒక్క దేశమూ తనంతట తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అంతర్జాతీయ వ్యూహాత్మక సంధాన కార్యక్రమం ఇన్స్టెప్ 4వ సంచికలో భాగంగా ఈరోజు ఉపరాష్టపతి భవన్లో రాధాకృష్ణన్ ప్రతినిధులను కలుసుకున్నారు. భారతీయ సిద్ధాంతాలైన వసుధైక కుటుంబం, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు, ప్రపంచ ప్రజలందరూ ఒక ఇంటి వారేనని తెలుపుతాయని అన్నారు. ఈ దృక్పథమే భారత్ G20 అధ్యక్షతకు మౌలిక సూత్రంగా నిలిచిందని, సమ్మిళిత సహకార స్ఫూర్తితో ఇతర దేశాలతో అనుసంధానమయ్యేందుకు దారి చూపుతోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా తమ స్వాగత సందేశంలో, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అత్యుత్తమ వ్యూహాత్మక శిక్షణను అందిస్తుందని, ఇన్స్టెప్ కార్యక్రమం ప్రాంతీయ భద్రత, మిత్రదేశాల మధ్య సహకార పెంపుకు ఉద్దేశించిందని చెప్పారు. అటవీ సంరక్షణ పద్దతుల బలోపేతానికి ఉద్దేశించిన కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఫర్ ఎఫెక్టివ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇటువంటి ప్రాజెక్టుల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతిక సామర్థ్యాల పెంపు, తద్వారా కార్చిచ్చుల కట్టడి, జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ అనుకూల చర్యలను తీసుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రాజెక్టులో పరిశోధన, పైలట్ ప్రాజెక్టులు కూడా భాగం కాగలవని చెప్పారు. రాష్ట్రాల అటవీ సంరక్షణ కేంద్రాల్లో మరింత సృజనాత్మకతను ప్రాజెక్టు ప్రోత్సహిస్తుందని చెప్పారు. దాదాపు 537 కోట్ల రూపాయలు కేటాయించిన ఈ కార్యక్రమం ద్వారా అటవీ సంరక్షణ అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ

0: సమస్యలను ఎదుర్కోవడంలో తర్ఫీదు అందుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి, 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోరున్న బలమైన స్థానం నుంచి పాల్గొంటోందని అన్నారు.
1: We start from the Viksit Bharat 2047 story. Today when we negotiate with the world, we put them to notice that we are a $4 trillion economy, but on a PPP basis, we already are a $20 trillion economy, the third largest in the world. That gap is going to get bridged.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్పాదన డిజైన్ సృజనాత్మకతల్లో ప్రపంచస్థాయి కేంద్రంగా నిలవాలన్న ఆకాంక్షతో 2014లో ప్రారంభించిన కార్యక్రమం మేక్ ఇన్ ఇండియాకు నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఉత్పాదన, పెట్టుబడులు, సామర్థ్యాల పెంపు ద్వారా ఈ కార్యక్రమం భారత పారిశ్రామిక రంగ ముఖచిత్రాన్ని మార్చివేసింది. తయారీ రంగంలో అనేక కొత్త అవకాశాలు కల్పిస్తూ పారిశ్రామికవేత్తలకు, మదుపర్లకు మేక్ ఇన్ ఇండియా కీలకంగా మారింది. తదనంతర కాలంలో మేక్ ఇన్ ఇండియా 2.0గా పరివర్తన చెందిన ఈ కార్యక్రమం ఈనాడు 15 పారిశ్రామిక, 12 సేవా రంగాలతో కలిపి 27 రంగాలకు విస్తరించింది. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్, అతి తక్కువ ప్రభుత్వ జోక్యం, సమర్థమైన పాలన అనే సూత్రం ఆధారంగా అనుమతులు, విధానాలను సరళీకరించింది. మేక్ ఇన్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఎలక్ట్రానిక్ రంగం, రైల్వేలు, రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుని తయారీ అనేక రెట్లు పెరిగింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ FSSAI అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పదాన్ని వాడరాదని ప్రకటన స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే చర్య వల్ల వినియోగదారులకు తాము కొనుగోలు చేసే ఉత్పత్తులపై అవగాహన పెరిగి స్పష్టత ఏర్పడుతుందని భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, హార్మోజ్ జలసంధిని తిరిగి ప్రారంభించేందుకు, అణు కార్యక్రమంపై చర్చించేందుకు తమ దేశం 7 రోజుల పథకాన్ని సిద్దం చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం అరాక్చి తమ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఐక్యరాజ్య సమితికి చేరవేశారని, షరతులకు లోబడి 7వ రోజు జలసంధి పునఃప్రారంభం, అణు కార్యక్రమంపై చర్చలు ఉండగలవని తెలియజేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై సైనిక దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఇరాన్ దౌత్యానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని మంత్రి చెప్పారు. ఈ జూన్లో కుదిరిన ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవించడం లేదని ఇరాన్ రాష్టపతి మసూద్ పెజెష్కియాన్ ఆరోపిస్తూ, టెహరాన్ చర్చలకు ఎల్లప్పుడూ సిద్దమేనని చెప్పారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారి అభివృద్ది ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమని ఉపాధ్యాయ భావించేవారని, ఆయన అంత్యోదయ సిద్దాంతం నేటికి ప్రజా సంక్షేమం, జాతి పురోభివృద్దులకు దారి చూపుతోందని అన్నారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణను అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. 3 నుంచి 12 నెలల పాటు సాగే శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేద గ్రామీణ యువతకు ఉపాధి హామీని అందించే కేంద్రీయ పథకమిది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ క్రీడల్లో భాగంగా మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో భారత జంట కమల్జీత్, సురుచి సింగ్ అద్భుత ప్రదర్శన చూపి దేశానికి స్వర్ణాన్ని అందించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, చక్కని భాగస్వామ్యం, అవగాహన విజయానికి దోహదపడ్డాయని అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈరోజు ఆకాశవాణి శ్రీనగర్లో ప్రాంతీయ ఛానళ్ల మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వికేంద్రీకరణ ద్వారా తమకు దక్కిన అధికారాలను, సౌలభ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవాలని, అవసరాలను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, వాణిజ్య అవసరాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 4వ సంచిక ఈరోజు ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, తయారీదారులు, ఎగుమతిదారులు ప్రదర్శన ద్వారా నేరుగా ప్రపంచ మార్కెట్తో అనుసంధానం అవగలరని భావిస్తున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అందరి భాగస్వామ్యం, తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశమూ తనంతట తానుగా ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40. ఈట్ ఫిట్.
1: దిగిడి దిగిడి దీంతికి పప్ప దిగిడి దిగిడి దీంతికి పప్ప.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ ఫుడ్, ఇంకా జంక్ ఫుడ్ మానేయడం చాలా మంచిదంటున్నారు ఎక్స్పర్ట్స్. అంతేకాదు పళ్ళు కూరగాయలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మనం రోజు ఆరోగ్యంగా మంచిగా ఉండాలి అంటే గనక పళ్ళు కూరగాయలు తింటే సరిపోతుంది అనుకుంటున్నారా? కాదు. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసులు వాటర్ తాగాలి. అలాగే ఒక అరగంట వ్యాయామం చేయాలి. అలాగే నడక కూడా గుండెకి చాలా మంచిది అంటున్నారు ఎక్స్పర్ట్స్.

0: cool.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మనం రోజు ఎంత మంచి ఫుడ్ తిన్నా సరే నిద్ర లేకపోతే వృధానే కదా. కనీసం 7 నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరం మనందరికీ. అంతేకాదు ఇప్పుడు ఎవరిని కదిలించినా స్ట్రెస్ అనే మాట వినబడుతుంది. మరి స్ట్రెస్కి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? టెన్షన్కి దూరంగా ఉండాలి, అలాగే ప్రశాంతంగా ఉండాలి, మంచి మంచి పాటలు వింటూ ఉండాలి.
5: ఖుషి ఖుషిగా ఉంది సుమా, మదనుడికే మనోరమ. ఖుషి ఖుషిగా ఉంది సుమా, మిసమిసలా

0: సమయం 1:10 కావాల్సింది. కొన్ని క్షణాల్లోని వార్తలు.
1: ప్రాంతీయ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణపతి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 10వ తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, ఉన్నత లక్ష్యాల వైపు తొలి అడుగు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. వారబందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 18 కిలోమీటర్ల యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 28,000 మంది పోలీసులు, 8,142 మంది అదనపు సిబ్బందితో పాటు 42 ప్లాటాన్లు, 4 RIF, 2 CRPF కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. నిఘా కోసం 10,000 CC కెమెరాలు, ట్యాంక్ బండి చుట్టూ 100 హైరేజ్ కెమెరాలు, 24 డ్రోన్లతో సాంకేతిక పర్యవేక్షణ చేపట్టారు. మహిళల భద్రత కోసం 26 షీ టీమ్స్ విధులు నిర్వర్తిస్తున్నాయి. నగరంలో 4 ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 40కి పైగా క్రేన్లను మోహరించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండిపై రేపు ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో సర్వీసుల సమయాలను రాత్రి 1 గంట వరకు పొడిగించారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ముగింపు దశకు చేరుకుంది. 69 అడుగుల భారీ గణనాథుడు ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోవడంతో అధికారులు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా జాతరను తలపిస్తుంది. స్వామివారిని చివరిసారిగా దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు బారికేడ్లను దాటుకుని ముందడుగు వేస్తున్నారు. బాలాపూర్ గణేశుడి లడ్డూకు వేలంపాట్లో 39 లక్షల రూపాయలు పలికింది. వనస్థలిపురం సాహిబ్ నగర్కు చెందిన సామా ప్రణీత్రెడ్డి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది దశరథ్ గౌడ్ లడ్డూను 35 లక్షలకు దక్కించుకోగా ఈసారి ఆ రికార్డు దాటిపోయి 4 లక్షలు పెరిగింది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 20,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు, 10,000 CC కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు 280కి పైగా క్రేన్లు, 136 గణేష్ యాక్షన్ టీమ్స్, హైడ్రా రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 24 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హుస్సేన్ సాగర్ పరిసరాల నుంచి వివిధ రూట్లకు నిరంతరాయంగా బస్సులు తిరుగుతాయి. 44 కీలక ప్రాంతాల్లో అధికారులు, కంట్రోలర్లను నియమించారు. ఖైరతాబాద్, లగ్డికపుల్, కోటి, బషీరాబాగ్, ఇందిరాపార్క్, ఏఐఆర్ వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. 10వ తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, ఉన్నత లక్ష్యాల వైపు తొలి అడుగు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో శ్రీరామ్ గ్రూప్ నిర్వహించిన మిషన్ 10వ తరగతి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 632 మంది ఎస్సీ టాపర్లకు 2,27,00,000 రూపాయల విలువైన ప్రోత్సాహకాలు అందించారు. పెద్ద కలలు కని కష్టపడి సాధించాలని, ప్రతిభకు పరిస్థితులు అడ్డంకి కావని విద్యార్థులకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈరోజు ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మొహమ్మద్ 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు ప్రదానం చేయనున్నారు. కేరళ కాంగ్రెస్ దివంగత నేత ఆర్యదాన్ మొహమ్మద్ 4వ వర్ధంతి సందర్భంగా నిలంబూర్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు దూరదృష్టిగల నాయకత్వానికి గుర్తింపుగా ఎంపిక చేశారు. వారబందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగం సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వనపర్తిలో సాగునీటి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గుణపాఠమని అన్నారు. రెండు పార్టీలు ప్రజాతీర్పును కలరాస్తూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. చేయూత సామాజిక భద్రత పెన్షన్లకు కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన గడువును ప్రభుత్వం 30 వరకు పొడిగించింది. ఈ రోజు వరకు ఉన్న గడువును పెంచుతూ సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశాడు. ఫీల్డ్ స్థాయి అధికారులు ఎస్ఐఆర్ విధులు, వినాయక నిమజ్జన ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నిర్మల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జానిక షర్మిల తెలిపారు. 700 మంది పోలీస్ సిబ్బందితో 106 సీసీ కెమెరాలు, 5 డ్రోన్లతో నిరంతర నిఘా ఉంచనున్నామని పేర్కొన్నారు. భద్రాచలం వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుంది. గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నిమజ్జనం సందర్భంగా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాలు, గ్రామాల్లో ఈరోజు జరిగే గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్టమైన భద్రతను ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిమజ్జనం కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్జ పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. నీటిమట్టం ప్రస్తుతం 18 అడుగులకు చేరగా 1,39,136 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. కిన్నెరసాని ప్రాజెక్టులో నీటిమట్టం 405.90 అడుగులకు చేరింది. మరోవైపు వర్షాలతో సింగరేణి కొత్తగూడెం రీజియన్లో గురువారం 22,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కుమరంభీం, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 129% అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 51.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈరోజు ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది దినోత్సవ థీమ్గా ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఫార్మసిస్టులకు శక్తివంతం చేయటం అనే అంశాన్ని ఎంపిక చేశారు. 1912 సెప్టెంబర్ 25న అంతర్జాతీయ ఫార్మసిటికల్ ఫెడరేషన్ ఏర్పాటైంది. దీనికి గుర్తుగా 2009లో టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన సమావేశంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. సగటు వర్షపాతం రికార్డు స్థాయిలో 56.3 మిల్లీమీటర్లుగా నమోదైందని సిపిఓ శ్రీనివాస్ చారి తెలిపారు. మధ్యమానేరు పూర్తిస్థాయి నీటిమట్టం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.630 టీఎంసీలకు చేరింది. ఎగువ మానేరు పూర్తిస్థాయిలో 2 టీఎంసీలు నిండి మత్తడి దూకుతుంది. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.58 టీఎంసీల నీరుంది. మూలవాగు జలాశయం నీరు నుండి మత్తడి దూకుతుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల పాటు కురుస్తున్న వర్షాలతో రైతులు కొంత ఊరట చెందారు. సైదాపూర్ మండలం రాయికల్లో జలపాతం కనువిందు చేస్తుంది. వివిధ ప్రాంతాల నుండి సందర్శకులు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఎల్నినో వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, ఫలితంగా భవిష్యత్తు తరాలు మనుగడ సాధ్యమవుతుందని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని భరత్ మండపంలో నిర్వహిస్తున్న 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్లో ప్రత్యేక ఆహ్వానం మేరకు రిజ్వాన్ బాషా షేక్ పాల్గొని జిల్లాలో నీటి నిర్వహణ ఉత్తమ పద్ధతులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరయ్యిందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ స్కూల్ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని రైతులకు ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సుమారు 180,000 మంది రైతులకు సంబంధించి రైతు నమోదు, డిజిటల్ క్రాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, రైతు నమోదు ప్రక్రియను కస్టల్ ద్వారా చేపట్టారు. రాష్ట్ర SC ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిటీ సభ్యులు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా కొండమల్లేపల్లి మండలం దంజీల్

లతండాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, పిల్యతండ, గుడితండ, దేవరకొండలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులకు అత్యున్నత విద్యా వసతి సౌకర్యాలను పరిశీలించారు. 22A జాబితాలో ఉన్నప్పటికీ జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి పురపాలక సంస్థల అనుమతులతో ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈరోజు మన దేశంలో జాతీయ అంత్యోదయ దివస్ జరుపుకుంటున్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన, చివరి వరుసలో నిలబడిన పేద వ్యక్తి అభివృద్ధే ఈ దినోత్సవ ప్రధాన సందేశం. ఏకాత్మ మానవతావాది సిద్ధాంతకర్త, భారతీయ జనసంఘ మాజీ అధ్యక్షుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 25 ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్లో గణపతి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 10వ తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, ఉన్నత లక్ష్యాల వైపు తొలి అడుగు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. వారవందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్పపీడన ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు విన్న ఆ పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా నుంచి. హరిహరన్ కోసల్య పాడారు, కందికొండ రచన, చక్రి సంగీతం అందించారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఇప్పుడు విందాం పెళ్లి పుస్తకం సినిమా నుంచి SP బాలసుబ్రహ్మణ్యం పాడింది. ఆరుద్ర రచన, KV మహాదేవన్ సంగీతం అందించారు.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: FM 102.8 MHz పై
2: మీట్ ద స్టార్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8. స్టూడియోలో టైం 2:15. వెల్కమ్ టు శక్తిశీలి. కళారంగంలో మీరు ఏం సంపాదించారనే ఒక సందర్భంలో ఎదురైన ప్రశ్నకు, వేల మంది శిష్యుల్ని సంపాదించాను, వారే నా సంపద అని సగర్వంగా బదిలిచ్చారు విమలా మీనన్. ఇవాళ శక్తిశీలిలో ఆమె గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు శక్తిశీలి. నృత్య కళాకారిణిగా, గురువుగా దాదాపు 6.5 దశాబ్దాల అనుభవం విమలా మీనంది. సాంప్రదాయానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే మోహినియట్టం, నృత్యాల్లో ఆహార్యం నుంచి ప్రదర్శన తీరు వరకు ఆమె పలు ప్రయోగాలు చేశారు. కేరళలో ఇరింజలకుడు గ్రామంలో 1943 జనవరి 7 ఆమె జన్మించారు. సివిల్ ఇంజనీర్ అయిన తండ్రి కృష్ణన్ నాయర్, తల్లి విశాలాక్ష ఆమె కళాభిరుచిని ప్రోత్సహించారు. చిన్న వయసులోనే నృత్యంతో పాటు కర్ణాటక సంగీతాన్ని కూడా ఆమె నేర్చుకున్నారు. కేరళ కళామండలం సంస్థలో నృత్యంలో 4 ఏళ్లు డిప్లొమా చేశారు. కళామండలం విమలా మీనన్గా ప్రసిద్ధులయ్యారు ఆవిడ.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు శక్తిశీలి. శక్తిశీలిలో మనం విమలా మీనన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మోహిని అట్టంతో పాటు కేరళలో ప్రత్యేకించి మహిళలు చేసే తిరువతిరుకళి, భరతనాట్యం, సుప్రసిద్ధ తెలుగు నృత్య గురువు వెంపటి చిన్నసత్యం దగ్గర కూచిపూడి ఇలా పలు నాట్య రీతుల్లో ఆమె ప్రావీణ్యం సంపాదించారు. స్కూల్లో డాన్స్ టీచర్గా పనిచేస్తూ భూటాన్లో ప్రభుత్వాధికారి అయిన విశ్వనాథ మీనన్తో విమలకు వివాహమైంది. భర్తతో పాటు భూటాన్ వెళ్లి అక్కడ నృత్యం నేర్పించడంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చారు ఆవిడ.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్. మీరు వింటున్నారు శక్తిశీలి. శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం విమలా మీనన్ గారి గురించి. తిరువనంతపురంలో కేరళ నాట్య అకాడమీ అనే సంస్థను ప్రారంభించి వేలాది మందిని మోహిని అట్టం, భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు విమలా మీనన్. దక్షిణాది శాస్త్రీయ నృత్యాలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో గౌరవాలను అందుకున్న విమలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

శక్తిశీలిలో మనం విమలా మీనన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నాలుగేళ్ల వయసు నుంచి కేరళ కళామండలంలో నృత్యం నేర్చుకోవాలని కలలు కొన్న విమల అక్కడే పూర్తిస్థాయి నర్తకిగా కొరియోగ్రాఫర్గా రూపుదిద్దుకున్నారు. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఆమె నృత్యం నేర్పడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా దొరకలేదని అంటారు. ఆమె విద్యార్థులు ప్రపంచమంతటా ఉన్నారు, నృత్య కళకు గుర్తింపు తీసుకొస్తున్నారు. వారి కారణంగా నా పేరు ప్రపంచమంతా తెలిసింది, ఇంతకన్నా గొప్ప విజయం ఇంకే ఉంటుంది అంటారు విమల.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలు కావాల్సిన కొన్ని క్షణాల్లోనే హిందీ కార్యక్రమాలు విందాం ముంబై నుంచి.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకుడి జ్ఞాపకార్థం ఆర్యదాన్ మహమ్మద్ ఫౌండేషన్ నెలకొల్పిన ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మహమ్మద్ ఉత్తమ ప్రజాసేవకుడు అవార్డు 2026 స్వీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలోని నిలంబూరికి బయలుదేరారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ, ఈసీ నుంచి ఆదేశాలు రాగానే తాము ఈ ఎన్నిక జరపడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. వైద్యులు, నర్సులతో పాటు ఫార్మసిస్టులు ఆరోగ్య రంగంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని మంత్రి దామోదరన్ రాజనరసింహ అన్నారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన మందులు అందించడంలో ఫార్మసిస్టుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. వికారాబాద్ జిల్లా తాండూరులో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేపర్లను తొలగిస్తూ పౌరులకు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారని చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆస్ట్రేలియాలో టువుంబా మేయర్ జియోఫ్ మెక్డొనాల్డ్తో సమావేశమయ్యారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, స్థానిక భారతీయ సమాజ నాయకులు ఆయన వెంట ఉన్నారు. పొంగిపొర్లుతున్న గోదావరి పూర్వపు జలాలను మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్ వంటి ప్రధాన జలాశయాలకు తరలించేందుకు వెంటనే పంపులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు నేరగాళ్లు, మాఫియా శక్తులు రాజ్యమేలుతుండగా ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ది, పెట్టుబడులకు అనుకూలమైన సురక్షిత ప్రాంతంగా అవతరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:03. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సండే అయిపోయి వీకెండ్ వచ్చిందంటే ఫుల్ ఫన్, ఫుల్ మస్తీ, ఫుల్ జోష్తో ఎంజాయ్ చేస్తూ 5 రోజులు చేసిన వర్క్ మూడ్ నుండి రిలాక్స్ మోడ్లోకి ట్యూన్ అయిపోతారు కదా. అయితే మన వివిధ భారతి 102.8ని కూడా ఇప్పుడు ట్యూన్ చేసేసుకుని మరింత చిల్ అయిపోండి. మరి ఈ పూట మంచి మంచి సాంగ్స్తో వెల్కమ్ టు చాయ్తో హాయ్ కవర్లు.

మంచి ఫీల్ గుడ్ సాంగ్ అయితే వినేశారు కదా. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు, మనం ఫార్మసీకి వెళ్లాం, మెడిసిన్ వచ్చేసింది, అదంతా సరే. కానీ ఆ మందు మనకు ఎలా పనిచేస్తుంది, ఎలా వాడాలి, ఈ డౌట్స్ కి క్లారిటీ ఇచ్చే మన హెల్త్ హీరోస్ ఎవరో తెలుసా? ఫార్మసిస్టులు. సెప్టెంబర్ 25న అంటే ఈ రోజున వరల్డ్ ఫార్మసిస్ట్ డే. మన హెల్త్ కేర్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఫార్మసిస్టులందరికీ హ్యాట్స్ ఆఫ్. మందు తీసుకునే ముందు సరైన సలహా తీసుకోవటం మాత్రం మస్ట్. మరి దీని గురించి మరికొన్ని విషయాలు నేను మీతో మాట్లాడేస్తాను. స్టే ట్యూన్డ్.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
1: మీట్ ద స్టార్.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. జనరల్ గా మనకేదైనా డౌట్ వస్తే సెర్చ్ ఇంజిన్ లో చెక్ చేసుకుంటూ ఉంటాం. మామూలు విషయాలైతే సరే, కానీ ఆరోగ్యం విషయంలో కూడా ఏ సమస్యకు ఏ మందు వేసుకోవాలో అని కూడా సెర్చ్ చేసి మరీ వేసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ మెడికేషన్ ఎంతవరకు కరెక్ట్? నో, అస్సలు కరెక్ట్ కాదు. డాక్టర్ సలహాతో మాత్రమే ఫార్మసిస్ట్ గైడెన్స్, ఇవే మన హెల్త్ కి స్మార్ట్ మూవ్స్. మరి దీని గురించి మరికొన్ని విశేషాలు చాయ్తో హాయ్ కబుర్లో. మీరైతే వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. హెల్త్ కేర్ లో సూపర్ హీరోస్ అంటే డాక్టర్స్ మాత్రమే కాదు బాస్, మన ఫార్మసిస్టులు కూడా హెల్త్ టీమ్ లో కీ ప్లేయర్స్. మరి ఇంతకీ ఈ సంవత్సరం వరల్డ్ ఫార్మసిస్ట్ డే థీమ్ ఏంటో తెలుసా? ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఫార్మసిస్టులను శక్తివంతం చేయడం. సరైన జ్ఞానం, సరైన గుర్తింపు, సరైన సపోర్ట్ ఇవన్నీ ఉంటే మన ఫార్మసిస్టులు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించగలుగుతారు. హ్యాపీ ఫార్మసిస్ట్ డే టు ఆల్ ఫార్మసిస్ట్స్. ప్రతిరోజు మరి మన వివిధ భారతిలో వచ్చే ఆరోగ్య జీవనంలో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా కౌంటర్ టు మెడిసిన్ వేసుకోకూడదని మరి చాలాసార్లు మనమైతే తెలుసుకున్నాం, వింటూనే ఉన్నాం కూడా. మరి ఈ రోజు రాత్రి కూడా మన వివిధ భారతిలో 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనంలో సీజనల్ డిసీజెస్ గురించి డాక్టర్ PHBS శర్మ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పకుండా ట్యూన్ చేసుకుని వినండి. ఇది FM వివిధ భారతి 102.8 MHz.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఆకాశవాణి స్టూడియో క్లాక్ లో సమయం 5:26. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఫ్యామిలీతో వీకెండ్ పార్టీస్ ని ఎంజాయ్ చేయటమే కాదు, మరి వారానికి ఒకసారి సరదాగా అలా మార్కెట్ కి వెళ్లి ఓ రౌండ్ కొట్టేసి కావలసిన కూరలు తెచ్చేసుకుంటే ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా? ఇలా వెళ్లి తెచ్చుకోవడమే మనం అసలు మానేశాం. ఏది కావాలన్నా కూడా చిటిక వేసినట్టుగా అలా డోర్ దగ్గరికే వచ్చే సదుపాయాలు ఎన్నో రావడంతో వాటికే మొగ్గు చూపిస్తున్నాం. కానీ బయటికి వెళ్లి తెచ్చుకోవడానికి ఇష్టపడటం లేదు. కాస్త సమయం చూసుకుని వెళ్లి తెచ్చుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా? మరి దీని గురించి మనం మాట్లాడుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత.

రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 8 గంటలకు మీట్ ద స్టార్ లో గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ట్యూన్ చేసుకుని వినండి. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. అన్ని రకాల కూరగాయల్లోనూ మన శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలైతే అందుతాయి. ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే మార్కెట్కి వెళ్లి తిరిగి తెచ్చుకోవటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే ఉదయాన్నే వాకింగ్ కూడా అయిపోతుంది. నచ్చిన కూరల్ని మన చేత్తో ఏరి మరీ తెచ్చుకోవచ్చు. ఇంకా అక్కడ ఉన్న ధర కంటే ఏదైనా ఎక్కువ రేటుకు అమ్ముతున్నా 1 రూపాయి తక్కువకి బేరమాడి తెచ్చుకుని డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇంకా రైతులకి వ్యాపారులకి ఆదాయం రావడంతో పాటు కొనుగోలు చేసే నైపుణ్యం మనలో పెరుగుతుంది. ఇది చూసి మన పిల్లలు కూడా మెల్లగా అలవాటు చేసుకుంటారు. తాజా కూరలతో ఆహారాన్ని రుచిగా వండుకోవచ్చు. చూసారా ఎన్ని లాభాలో. అందుకే అప్పుడప్పుడు అలా సరదాగా మార్కెట్కు సంతకు వెళ్తూ ఉండాలి.

0: ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన దర్శకులు ఎందరో ఉంటే, రిలీజ్ కాకముందే ఒక సినిమా ప్రపంచ దృష్టిని ఆకర్షించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అదేంటి, విడుదలకు ముందే ఇది అసలు ఎలా సాధ్యమైందని అందరూ నెట్టింట్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసేశారు. ఇంతకీ మరి ఎందుకు ఈ అవార్డు వచ్చింది? అది ఏ సినిమా? అవార్డు అందుకున్న ఆ హీరో, ఆ దర్శకులు ఎవరు? ఎవరో మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ ట్రాక్ తర్వాత.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. మీరు ట్యూన్ చేసుకున్నారు 102.8 ఎఫ్ఎం వివిధ భారతి. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందినటువంటి నటులు అల్లు అర్జున్, అట్లీ డైరెక్షన్లో వస్తున్న మూవీ రాక. ఈ మూవీకి మోస్ట్ పీపుల్ మోషన్ క్యాప్చర్ కేటగిరీలో అవార్డు వచ్చింది. అంటే ఏంటి అంటారా, రాక మూవీ కోసం ఒక సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా 37 మంది ప్రదర్శనకారుల్ని ఏకకాలంలో కంప్యూటర్లో 3D మోషన్ క్యాప్చర్ చేయడం అన్నమాట. ఈ అవార్డ్ మొన్న 21న రావడం, అదే రోజు అట్లీ బర్త్డే కావడంతో బర్త్డే గిఫ్ట్ వచ్చినట్టయిందని చిత్ర యూనిట్ మొత్తం ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ తరహాలో అవార్డు రావడం, అది కూడా మూవీ రిలీజ్ కాకముందు అవార్డు రావడం అనేది తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటిసారి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:05. ఇప్పుడు ఒక సినీ గీతం విన్నాం. హనుమాన్ చిత్రం నుండి గౌరహరి. గానం సంగీతం కాసర్ల శ్యామ్. గీతం

సినీ గీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. హుస్సేన్ సాగర్, ఇతర నిర్దేశిత ప్రాంతాల వైపు వేలాది విగ్రహాలు తరలివెళ్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు పూర్తి సిద్దంగా ఉన్నారని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం ఆరోపణలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణలో రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీయే అసలైన దోషి అని ఆరోపించారు. రాబోయే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల యూనియన్కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని టీపీసీసీ అధ్యకుడు బి మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. గోదావరి వరద జలాలను ప్రధాన జలాశయాలకు తరలించేందుకు వెంటనే పంపులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. 275 క్రేన్ల సదుపాయంతో హుస్సేన్ సాగర్, ఇతర 141 నిర్దేశిత నిమజ్జన ప్రాంతాల వైపు వేలాది విగ్రహాలు తరలివెళ్తున్నాయి. బాలాపూర్ గణనాథుడితో సహా ప్రధాన శోభాయాత్రలు భక్తి పారవశ్యాల నడుమ చార్మినార్, ఎంజే మార్కెట్ మీదుగా సాగాయి. ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, పోలీసులు, జీహెచ్ఎంసీ, జిల్లా యంత్రాంగంతో సహా అన్ని ప్రభుత్వ శాఖలు పరిస్థితులను పర్యవేక్షించేందుకు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. వర్ష సూచన ఉన్నందున రేపు ఉదయానికి

0: కల్లా నిమజ్జన ప్రక్రియ అంతా ప్రశాంతంగా సురక్షితంగా పూర్తయ్యేలా విగ్రహాల తరలింపును వేగవంతం చేసేందుకు నిర్వాహకులు భక్తులు సహకరించాలని మంత్రి కోరారు. గణేష్ నిమజ్జనంపై మా హైదరాబాద్ ఆకాశవాణి ప్రతినిధి నాగేంద్రబాబు అందిస్తున్న మరిన్ని వివరాలు.
1: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఈ మధ్యాహ్నం ప్రశాంతంగా ముగిసింది. సచివాలయం మీదుగా NTR మార్గులోని క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంది. అక్కడ ఉత్సవ కమిటీ సభ్యుల ప్రత్యేక పూజల అనంతరం బడా గణేశుడిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. మరోవైపు బాలాపూర్ గణనాథుని శోభాయాత్ర నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం కూడా ప్రశాంతంగా ముగిసింది. ఇక నగరం నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్ కు వేలాదిగా విగ్రహాలు తరలివస్తుండటంతో ట్యాంక్ బండ్ పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర వ్యాప్తంగా 20,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.
0: ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ పేరును నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని పలు పోలింగ్ కేంద్రాలను ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారుల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఓటర్లకు సంబంధించి సుమారు 60% నోటీసులు అందజేసినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో మాత్రం 72% నోటీసుల పంపిణీ పూర్తయినట్లు వెల్లడించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నమోదు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే ఎమ్మెల్యే అనర్హతకు గురై ఖాళీ ఏర్పడ్డ ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కూడా సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు రాగానే తాము ఈ ఉప ఎన్నిక నిర్వహించేందుకు యంత్రాంగంతో సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం ఆరోపణలను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ గెలిచినప్పుడు మాత్రమే రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే అసలైన నేరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లలో ఓటర్ల జాబితా సవరణలు జరిగినప్పటికీ ప్రతిపక్షాలు కూడా విజయం సాధించాయని గుర్తుచేస్తూ రాజ్యాంగబద్ద సంస్థలు ఓటర్లపై రాహుల్ గాంధీ చేస్తున్న దాడులు ఆయన స్వభావాన్ని తెలియజేస్తున్నాయని అన్నారు. అక్టోబర్ 9 జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ అనుబంధ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల యూనియన్కి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇతర యూనియన్లను ప్రోత్సహించవద్దని స్థానిక నాయకులను ఆదేశించిన ఆయన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను ఎన్నికల కోఆర్డినేటర్గా నియమించారు. గోదావరి వరద జలాలను మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ప్రధాన జలాశయాలకు తరలించేందుకు వెంటనే పంపులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకుడి జ్ఞాపకార్థం ఆర్యదాన్ మహమ్మద్ ఫౌండేషన్ నెలకొల్పిన ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మహమ్మద్ ఉత్తమ ప్రజాసేవకుడు అవార్డు 2026 స్వీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలోని నెలంబూర్కు చేరుకున్నారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చేపట్టిన దార్శనిక నాయకత్వం, వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. చెన్నైలోని బీఎస్ఎఫ్ సెక్టార్ హెడ్ క్వార్టర్స్లో 30 కోట్ల రూపాయలకు పైగా విలువైన నూతన పరిపాలన నివాస సముదాయ భవనాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణలో బీఎస్ఎఫ్ ముందంజలో ఉంటుందని, మన జవాన్లకు ఆధునిక మౌలిక సదుపాయాలను అందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆస్ట్రేలియాలో టౌంబా మేయర్ జియోఫ్ మెక్డోనాల్డ్తో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అక్కడ ఉన్న స్థానిక నాయకులు పాల్గొన్నారు. టూవుంబా అభివృద్ది, స్థానిక భారతీయ సంతతి సంక్షేమం, నగర సామాజిక ఆర్థిక పురోగతికి సహకారం గురించి ఈ ప్రతినిధి బృందం చర్చ జరిపింది. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ,
2: వర్షాలు రావాలన్నా, ప్రజలకు మంచి గాలి ఉండాలన్నా, వ్యర్థాలను దూరం చేసి ప్లాస్టిక్ నిషేధించుకోవడం మూలంగా మాత్రమే వస్తుంది. ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి కోరుతాం.

వైద్యులు, నర్సులతో పాటు ఫార్మసిస్టులు ఆరోగ్య రంగంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన మందులు అందించడంలో, సరైన మోతాదులో మందుల వినియోగంపై అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. 2026 సంవత్సరానికి గాను ఫార్మసిస్టులు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే భాగస్వాములు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ ఫార్మసిస్టుల సమాఖ్య ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం అత్యంత అభినందనీయమని మంత్రి అన్నారు. పేదలు కార్పొరేట్ వైద్య సేవలు పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో తోడ్పడుతుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 83 మంది లబ్దిదారులకు 35,30,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. నిజామాబాద్లో ఆధునిక గ్రంథాలయ శంకుస్థాపన కార్యక్రమంలో మేయర్ ఉమారాణి స్థానిక నాయకులతో కలిసి టీపీసీసీ అధ్యకుడు బి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. గ్రంథాలయాన్ని ఆధునిక డిజిటల్ వనరులు, నాణ్యమైన పుస్తకాలతో తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కరకట్ట వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమానికి భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి కరకట్ట వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ ఈరోజు పరిశీలించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సెంట్రల్ చౌక్ వద్ద నిర్వహించిన వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమం దేశభక్తి భావాన్ని చాటుతూ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ డీకే అరుణ ప్రజలతో కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ప్రజలు ఒకేసారి గీతాలాపనలో పాల్గొనడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. హైదరాబాద్లోని మను విశ్వవిద్యాలయంలో ఉడాన్ బాలికల విద్య ఆశయం సాధికారిత పేరిట ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ మాట్లాడుతూ, బాలికలకు సమాన విద్యావకాశాలు కల్పించకుండా సమాజం ప్రగతి సాధించలేదని, విద్య వారికి ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా అధికారులతో నిర్వహించిన అభివృద్ది సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు. అభివృద్ది, సంక్షేమం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా నకిరేకల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. హుస్సేన్ సాగర్, ఇతర నిర్దేశిత ప్రాంతాల వైపు వేలాది విగ్రహాలు తరలివెళ్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు పూర్తి సిద్దంగా ఉన్నారని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:20. ఇప్పుడు సూపర్ హిట్స్ విందాం. ముందుగా పెద్ద చిత్రం నుండి మోహిత్ చౌహాన్ పాడిన పాట అయితే వచ్చేస్తుంది మీకోసం. బాలాజీ గీతానికి ఆర్ రెహమాన్ సంగీతం.

సూపర్ హిట్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నేను మీ ఆర్జే నాగమణి. ఇప్పుడు వినబోతున్న పాట ఇరుముడి చిత్రంలోనిది. హేషబ్ అబ్దుల్ వహాబ్ సాదిక గానం చేశారు ఈ పాటని. అనంత శ్రీరామ్ గీతానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినపడుతున్న పాట ది పారడైజ్ చిత్రం నుండి. అద్దుల జంగిరెడ్డి ప్రభ గానం చేశారు. కాసర్ల శ్యామ్ గీతానికి అనిరుద్ధ రవిచందర్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే మీట్ ద స్టార్ కార్యక్రమంలో పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:05 అంటే వార్తల ముఖ్యాంశాల అనంతరం మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై తప్పకుండా ట్యూన్ చేసుకోండి. మీట్ ద స్టార్ కార్యక్రమం. ఈ రోజు రాత్రి 7:15 ఆరోగ్య జీవనంలో సీజనల్ డిసీజెస్ గురించి డాక్టర్ పిహెచ్బిఎస్ శర్మ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 7:15 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై. సూపర్ హిట్ సాంగ్స్ లో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట విశ్వనాథం అండ్ సన్స్ చిత్రం నుండి సుభాష్ ని గానం చేసిన పాట. రామజోగ శాస్త్రి గీతానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. మరి ఇప్పుడైతే చిన్న విరామం తీసుకుందాం. మరికొన్ని పాటల్ని 6:50 నుండి 7:05 వరకు వినవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆకాశవాణి స్టూడియో క్లాక్ లో సమయం 6:40 లంహే ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. 6:55 స్టూడియో క్లాక్ లో సమయం. ఇప్పుడు వినబోతున్న పాట నారీ నారీ నడమం రారి చిత్రం నుండి. హరిచరణ్ గానం చేశారు. రామజోగేశ్వరి గీతానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: FM 102.8 MHz పై
1: మీట్ ద స్టార్.
2: మరి ఈరోజు రాత్రి వార్తా ముఖ్యాంశాల అనంతరం ప్రసారమయ్యే మీట్ ద స్టార్ కార్యక్రమంలో పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 8 గంటలకు తప్పకుండా ట్యూన్ చేసుకోండి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా ఇప్పుడు వినబోతున్న పాట కమిటీ కుర్రాళ్ళు చిత్రానికి కార్తిక్ గానం చేశారు, కృష్ణకాంత్ గీతానికి అనూప్ సంగీతం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలను సూచిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ రంగు హెచ్చరికను జారీ చేసింది. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమం వలన భారత్లోనే తయారీలు పెరిగాయని, దేశంలో పెట్టుబడులు పెరిగాయని, దేశం నుండి ఎగుమతులు పెరిగాయని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఈ మార్పు కనిపిస్తుందని, దేశ ఎదుగుదల వృద్ధికి తోడ్పడే మౌలిక సదుపాయాలు, సంస్థలు, నవీన కల్పనల అభివృద్ధికే ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు 8 ఏళ్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంథన్ జన ఆరోగ్య యోజన కారణంగా 90% క్యాన్సర్ కేసు

బాధితులకు 30 రోజుల్లోనే చికిత్స ప్రారంభమవుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడుతుందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కేర్ను బలోపేతం చేయడం కొనసాగిస్తుందని, పౌరులకు మరింత రోగి కేంద్రీకృత సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ 2 పథకాల కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవార్డులను ప్రదానం చేశారు. భారతదేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య హామీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ మొబైల్ యాప్, సెక్యూర్ డేటా ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ కూడా మంత్రి ప్రారంభించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్రాల సీనియర్ నాయకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, బీమా సంస్థలు, రంగ నిపుణులు పాల్గొన్నారు. వీరంతా ఈ కార్యక్రమాల కింద సాధించిన పురోగతిని సమీక్షిస్తూ భారతదేశ ఆరోగ్య వ్యవస్థ పరివర్తన తదుపరి దశపై చర్చిస్తున్నారు. అత్యంత వెనకబడిన దేశాలతో ఉన్న దృఢమైన భాగస్వామ్యాన్ని భారతదేశం పునరుద్ఘాటించింది. న్యూయార్క్లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాలు కార్యదర్శి సుధాకర్ దలేలా అత్యంత వెనుకబడిన దేశాల వార్షిక మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. అత్యంత వెనుకబడిన దేశాలు సుస్థిరంగా, తిరుగులేని విధంగా అభివృద్ధి పథం నుండి బయటపడ్డానికి అందుబాటులో ఉండే ఆర్థిక సహాయం, స్థానిక ఉత్పత్తిలో పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, సాంకేతిక భాగస్వామ్యాలు అవసరమని మంత్రి పిలుపునిచ్చారు. థాయిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్ ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద నివారణ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సమ్మిళిత విపత్తు వాతావరణ స్థితిస్థాపకత అనే అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి దలేలా ప్రసంగిస్తూ, భారతదేశ పటిష్టమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రమాద ఆధారిత మౌలిక సదుపాయాలు, విపత్తు సంసిద్ధతతో పాటు విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి, భారత్ ఆసియా సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ముందస్తు హెచ్చరికలను సకాలంలో చర్యలుగా మార్చాల్సిన అవసరాన్ని తెలుపుతూ 2030లో 4వ ఐక్యరాజ్యసమితి ప్రపంచ విపత్తు ప్రమాద నివారణ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చేసిన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. దేశం నేతృత్వంలోని అనుసరణ కోసం ఊహించదగిన ఆర్థిక సహాయం అందించాలని, ఇచ్చే ఆర్థిక సహాయం బలహీన దేశాలు వర్గాలపై రుణభారాన్ని పెంచకుండా వారిని సంరక్షించాలని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవాయాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలకు సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే అనేక రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లలో భారతదేశంలో నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడగా దేశంలోని మహిళల్లో ఆత్మనిర్భరత కూడా పెరిగింది. ఈరోజు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి అని మోదీ పేర్కొన్నారు. పండిట్ ఉపాధ్యాయ అందించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం మరియు సంభాషణ అనే 7 సూత్రాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సేవాస్ఫూర్తితో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ చూపిన మార్గాన్ని అనుసరించడం ప్రతి బీజేపీ కార్యకర్తకు గర్వకారణమని అన్నారు. ఈరోజు గౌహతిలోని శ్రీమంత శంకర్దేవ కళాక్షేత్రంలోని బనికంఠ కాకతి ఆడిటోరియంలో మేరా యో భారత్ కామ్రూప్ మెట్రో ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే వందేమాతరం శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా యువజన సంక్షేమ క్రీడల శాఖ మంత్రి బిశ్వజిత్ దైనరి యువత స్వయం సమృద్ధి సాధించి సమర్థులైన వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కేవలం బహుమతులు గెలుచుకోవడం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజ పురోగతికి దోహదపడ్డానికి కూడా క్రీడలను కొనసాగించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 24 నుండి 30 వరకు జరుగుతున్న ఈ శిబిరంలో అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాల నుండి సుమారు 150 మంది యువకులు పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు సాంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక మార్పిళ్లు, దేశభక్తి కార్యక్రమాలు, రాజ్యాంగ అవగాహన కార్యక్రమాలు, యువతతో సంభాషణలు వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమానికి క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్ అంకుర్ భరాలి, అస్సాం కామరూప్ మెట్రో మేరా యువ భారత్ డైరెక్టర్ దీనబంధు సహా కూడా హాజరయ్యారు.

ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ మిక్సెడ్ డబుల్ కేటగిరీల్లో భారత్కు కాంస్య పథకం సాధించింది. సెమీఫైనల్స్లో చైనీస్ జోడి వాంగ్ చుక్విన్ సన్ ఇంక్షాతో తలపడిన భారత్ జోడి దియా చితాలే మనుష్ షా 0-3 తేడాతో ఓడిపోయారు. ప్రపంచ ర్యాంకింగ్లో 8వ స్థానంలో ఉన్న భారత్ జోడి క్వార్టర్స్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్న హాంకాంగ్ జోడి వాంగ్ టింగ్ డూ ఓయీ కెంపై 3-1 తేడాతో గెలిచి సెమీస్కి చేరుకున్నారు. ఈ టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ఇది భారత్కి 2వ పథకం కాగా 2018 ఆసియా క్రీడల్లో శరత్ కమల్ మణికా బాత్రా జోడి దేశానికి తొలిసారిగా కాంస్య పథకాన్ని అందించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూయార్క్లో తన జమైకా సహచరి కమీనా జాన్సన్ స్మిత్, ఘనా విదేశాంగ మంత్రి శామ్యూల్ జగుట్చెడో అబ్లాక్వా, సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బౌవా, ఈస్ట్ వెస్ట్ సెంటర్ అధ్యక్షురాలు సెలెస్ట్ క్యాండ్స్తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రపంచం కేవలం 2 ఎంపికలకే పరిమితం కాదని, దేశాలు తమ ప్రయోజనాలు, విలువలు, విశ్వాసం ఆధారంగానే తమ నిర్ణయాలు తీసుకుంటాయని చర్చించినట్లు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు వాస్తవాలను ప్రతిబింబించేలా సంస్కరణల ఆవశ్యకతను గుర్తిస్తూనే ఐక్యరాజ్యసమితి అనివార్యమని కూడా వారు అంగీకరించారు. భౌగోళిక, రాజకీయ విభజన, సంఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి మరియు సాంకేతిక అంతరాయం వంటి పరిస్థితుల మధ్య కూడా గ్లోబల్ సౌత్ వాణికి ప్రాధాన్యత కొనసాగుతుందని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతిపాదిత ఈపీఆర్ రియాక్టర్ల ఏర్పాటుపై భారత్, ఈడీఎఫ్ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో ఫ్రాన్స్కు చెందిన ఈడీఎఫ్ గ్రూప్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బెర్నార్డ్ ఫొంటానాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈపీఆర్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అణురంగానికి సంబంధించిన భారతదేశ నియంత్రణ సంస్కరణలు, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులపై సహకారం మరియు పటిష్టమైన పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. భారీ స్థాయి స్థానికీకరణ కోసం భారతదేశంలో ఒక పర్యావరణ వ్యవస్థను, సరఫరా గొలుసును నిర్మించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల గురించి ఈడీఎఫ్ భారత పక్షానికి తెలియజేసింది. అలాగే బహుళ అణు రియాక్టర్లతో కూడిన ఒక భారీ కార్యక్రమం, భారత పరిశ్రమ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా సరఫరాదారులకు విశ్వాసాన్ని ఇస్తుందని, భారీ స్థాయి ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను సాధ్యం చేస్తుందని పునరుద్ఘాటించింది. ముఖ్యాంశాలు మరోసారి. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:15. ఆరోగ్య జీవనం సీజనల్ డిసీజెస్ డాక్టర్ పిహెచ్బిఎస్ శర్మగారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కే సందీప్.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈరోజు సీజనల్ డిసీజెస్, ఋతువుల మార్పిడి కారణంగా వచ్చే రుగ్మతలు, దానికి నివారణ చర్యలు, చికిత్స, ఇటువంటి విషయాలన్నీ మనకి అర్థమయ్యేలా చెప్పడానికి డాక్టర్ పిహెచ్బిఎస్ శర్మ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. సార్, నమస్కారం.
1: నమస్కారం అన్న.
0: సార్, ఈ ఋతువులు

0: మారుతున్నప్పుడు చాలా మంది సీజనల్ డిసీజెస్ తో బాధపడుతూ ఉంటారు. ఈ ఋతువు మారుతున్నప్పుడు ఈ వ్యాధులు రావడానికి కారణం ఏంటి? ఈ జనరల్ గా వచ్చే డిసీజెస్ ఏముంటాయి సార్? సీజనల్ చేంజ్ లో
1: జనరల్ గా ఇక్కడ ఏంటంటానంటే సీజనల్ డిజార్డర్స్ అంటే మనకి సీజన్స్ మూడన్న, వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం. ఈ కాలాలు మారుతున్న టైంలో కొన్ని కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళలోనూ ఇంచుమించుగా చూస్తూ ఉంటాం. ఇందులో ఏంటంటే కొంచెం ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. వీటిని రెండు రకాలుగా విభజించుకోవచ్చు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు. ఇక్కడ ఏంటంటే మనకు వేసవికాలంలోనేమో అన్ని యాక్టివ్గా నడుస్తూ ఉంటాయి. ఈ శీతాకాలం వచ్చేటప్పటికి లేకపోతే వర్షాలు పడేటప్పటికి బయటికి వెళ్ళడానికి ఉండదు, సూర్యరశ్మి తగలదు, ఇంట్లోనే ఉండటం. దీనివల్ల ఏంటంటే కొంత డిప్రెషన్కి కూడా గురవుతూ ఉంటారు. ఇది చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఈ డిప్రెషన్తో పాటుగా శారీరక సమస్యలు కొన్ని. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మూమెంట్ ఉండదు. ఇప్పుడు గబగబా పరిగెత్తి వీధుల్లో పనిచేసుకునే వాళ్ళకి ఇంట్లోంచి బయటకు వెళ్ళకనుక కట్టేసినట్టు కూర్చోవాలి అనేటప్పటికి ఏమవుతుందంటే కీళ్ళన్నీ కొంచెం ఇదిగా టైట్గా ఉంటాయి. దానికి సాయం ఏంటంటే శీతాకాలంలో కొన్ని కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వేసవికాలంలో మనకి చాలా రకాలైన సూక్ష్మజీవులు, రోగకారక జీవులు ఇవన్నీ కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయండి. ఆ వేడికి తట్టుకోలేక మాడిపోతాయని అవన్నీ కూడా నిద్రావస్థలు అంటే మనం లార్వాదశ అంటాం, వాటిలోకి వెళ్ళిపోతాయి. కొంచెం వర్షం పడిన వెంటనే ఇవన్నీ మళ్ళీ వాటి గ్రోత్ని పెంచుకుంటాయి,
0: అవి యాక్టివ్ అవుతాయి.
1: ఆ యాక్టివ్ అవటం మనమేమో వాటికి ఆహారంగా కనపడడం. దోమలు కూడా ఎక్కువగా ఏంటంటే మనకు వేసవికాలంలో కనిపించవు, ఎందుకంటే అవన్నీ లార్వాదశలో నిద్రావస్థలో ఉంటాయి. ఎందుకంటే బయటకు వస్తే వేడికి తట్టుకోలేవు కాబట్టి. ఈ వర్షం పడిన తర్వాత వాటి గ్రోత్ను పెంచుకోవటానికి దోమలు పెరగటం, తర్వాత దాంతోపాటు వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలా రకరకాల వ్యాధులు వీటితోటి ఎక్కువగా మానవుల్ని అటాక్ చేస్తూ ఉంటాయి.
0: సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులు ఏంటి?
1: ఇందులో ఎక్కువగా వచ్చేది కామన్ కోల్డ్. దీనికి కొంచెం తీవ్రత వచ్చినప్పుడు సైనసైటిస్ కింద కానీ, టాన్సిలైటిస్ కింద కానీ ఇలాగా మారుతూ ఉంటుంది. మా ఈర ఆర్టైటిస్ మీడియా ఇటువంటివి కొంచెం డీప్గా వెళ్తూ ఉంటాయి. ఇవే కాకుండా మనకి ఏంటంటే ఫ్లూ, డెంగ్యూ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వర్షం పడిన వెంటనే ఈ ముఖ్యమైన సీజన్స్లో ఈ చేంజ్ అవుతున్నటువంటి వేడికి చలికి మధ్య ఉన్న స్టేజెస్లో వాటి గ్రోత్ పెంచుకోవటం వలన మనం ఎక్కువగా బాధపడవలసి ఉంటుంది.
0: ఇవి జలుబు, దగ్గు, ఆయాసం ఇటువంటి సమస్యలే కాకుండా కీళ్ళ నొప్పులు ఇట్లా జాయింట్స్ దగ్గర పెయిన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ వర్షాకాలం శీతాకాలం సమయాల్లో మనం అవి ఇంటెన్సిటీ పెరగడం చూస్తాము. దానికి కారణం ఏంటంటే
1: ఇక్కడ ఏంటంటే మనకి కీళ్ల దగ్గరికి వచ్చేటప్పటికి కీళ్ల మధ్యలో కీళ్లు ఫ్రీగా మూవ్ అవటానికి రెండు ఇనుప సామాన్లు అటు ఇటు కదలటానికి గ్రీజ్ ఎలా పనిచేస్తుందో అలాగే మనకి జాయింట్స్ లో రెండు బోన్స్ మధ్యన సైనోవిల్ ఫ్లూయిడ్ అని కొంచెం చిక్కని ద్రవం ఉంటుందండి. ఈ ద్రవం మనకి వేసవకాలం దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం పలచగా ఉంటుంది, ఈ చలికాలంలో వచ్చేటప్పటికి చిక్కబడుతుంది. చిక్కబడడం వల్ల ఈ జాయింట్ మూమెంట్ కొంచెం తగ్గుతుంది. తగ్గి ఒకదానికి ఒకదానికి రాసుకోవటం, కొంచెం బలవంతంగా కదపవలసి రావటం, వీటి వల్ల నొప్పి, బరువుగా కదపటం వలన వాటి వల్ల ఏంటంటే వాపులు రావటం జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా శరీరంలో శోథం అంటాం, శోథం అంటే ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్. ఇవి ఫస్ట్ ఎలర్జీ, తర్వాత శోథం, ఇన్ఫ్లమేషను అండ్ ఇన్ఫెక్షన్, సంక్రమణం. ఇవి మూడు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్ని సిస్టమ్స్ని అటాక్ చేస్తూ ఉంటాయి. ముందర ఏమవుతుందంటే ఎలర్జీ పడకపోవటం వల్ల వస్తూ ఉంటుంది. రెండు ఏంటంటే అవి వాస్తాయి పనిచేయటం ఫిజియలాజికల్ మెథడ్, తర్వాత పెథలాజికల్గా వాపు, ఇన్ఫ్లమేషన్ పెరిగిన తర్వాత కొంచెం ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది మనకు. అందుకే జలుబులో మొట్టమొదట నీళ్ళగా కారిపోతూ ఉంటుందండి. ఆ తర్వాత తర్వాత ఏమవుతుందంటే అది కొంచెం చిక్కబడి పసుపు రంగులోకి కానీ కొంచెం లైట్ గ్రీన్లోకి కానీ మారుతూ ఉంటుంది. ఆ లైట్ గ్రీన్ కానీ లైట్ ఎల్లోకి కానీ మారుతుంది అంటే అది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినట్టు లెక్క అనమాట. ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎనీ అదర్ వన్,
0: దట్ ఈజ్ అ సింప్టమ్.
1: ఇవి గుర్తించి ఇమీడియట్గా మనకి కొంచెంగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే, నివారణ చర్య తీసుకుంటే కొంత సబ్సైడ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ స్టేజ్లోకి వెళ్ళేటప్పటికి మాత్రం కొంచెం డాక్టర్ని కన్సల్ట్ చేసిన దానికి తగిన మందులు వాడవలసి ఉంటుంది.
0: ఒక్కొక్క సీజన్లో మన లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది. ఈ సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకుంటే మంచిదంటారు?
1: శీతాకాలం లేదా వర్షాకాలం వీటిలో ఏంటంటే ఎండ తక్కువగా ఉంటుంది. ఎండ తక్కువ అవడం వలన సూర్యుడు

0: రశ్మి మనకి ఎక్స్పోజర్ కొంచెం తగ్గుతుంది. దీనివల్ల మనకి శరీరం D3 తయారు చేసుకోలేదండి, విటమిన్ డిని. ఆ తర్వాత కాల్షియం అబ్జార్ప్షన్, విటమిన్ డి తగ్గుతుంది. ఈ రెండింటి వలన అవి రెండు జాయింట్స్ మీద పనిచేస్తాయండి. అలాగే రోగ నిరోధక శక్తి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఏంటంటే ఇవి తగ్గకుండా వీటిని మెయింటైన్ చేయాలంటే కొంచెం విటమిన్ సి ఎక్కువ ఉన్న పదార్థాలని, సిట్రస్, ఇదిని ప్రోబయాటిక్స్ అంటాం మనం, కొంచెం పులుసిన మజ్జిగ టైపు ఫెర్మెంటెడ్వి, ఇవి ఎక్కువగా తీసుకుంటూ పోషకాహారం కనుక తీసుకుని తగినంత వ్యాయామం ఇంట్లో ఉండైనా సరే మొత్తం అన్ని అవయవాలని ఒక 10-20 సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంకాలం కదుపుతూ ఉంటే, ఏదో ఒక పని చేస్తూ ఉంటే, అలాగే మెంటల్గా కూడా ఏదైనా ఎంగేజ్ అయితే ఖాళీగా కూర్చోవడమే కాకుండా దీనివల్ల కొంతవరకు మనం నివారణ చర్యలకి తీసుకోవచ్చు.
1: అయితే ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ పారడైజ్ కాకుండా ఐడియల్ బాడీ ఈజ్
0: ఐడియల్ బ్రెయినే కాకుండా ఐడియల్ బాడీ ఆల్సో ఇట్ డిస్టర్బ్స్ ది టోటల్ హెల్త్.
1: ఇట్ షోస్ ద వే టు ఆల్ ద మైక్రో ఆర్గానిజమ్స్.
0: అంచేతనంటే మన మనిషి ఏంటంటే కదలటానికి పనిచేయడానికి ఉద్దేశించబడిన మిషన్, ఒక యంత్రం లాంటిది. అలాగే బ్రెయిన్ కూడా మనకి రకరకాల విషయాల మీద ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి, తర్వాత క్రియేటివ్ పవర్, ఇవన్నీ ఉన్న ఒక రకమైన మిషన్. వీటికి కనుక పని లేకపోతే ఏమవుతుందంటే మీరు నీరు కదలకపోతే ఏమవుతుంది, నాచు పడుతుంది, ఫంగస్ జరుగుతుంది, కలుషితం అవుతుంది, అలాగే మనకి శరీరం కూడా అంతే.
1: అయితే సార్ ఇటువంటి సమస్యలకు ప్రివెంటివ్గా తీసుకునే మెడిసిన్స్ కానీ, ఏదైనా జబ్బు వచ్చాక, జలుబు కానీ, దగ్గు కానీ, కీళ్ళ నొప్పులు కానీ వచ్చాక వాడే మందులు కానీ, హోమియోపతిలో మనకు ఎటువంటి నివారణ పద్ధతులు ఉన్నాయి, చికిత్స పద్ధతులు ఉన్నాయి?
0: రెండు రకాలుగా తీసుకొచ్చండి వీటిని. వ్యాక్సిన్స్ ఉన్నాయి ఆధునిక వైద్య విధానంలో, కోల్డ్ వ్యాక్సిన్ అని, ఫ్లూ వ్యాక్సిన్ అని, తర్వాత నిమోనియా వ్యాక్సిన్ అని, ఇలాగ రకరకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. కోవిడ్కి వ్యాక్సిన్ అని, ఇలాగ వ్యాధులు ఎక్కడైతే ప్రెవలెన్స్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో అటువంటి వ్యాక్సిన్స్ని ఇవ్వటం, అడ్వైజ్ చేయడం జరుగుతుంది. మనకి హోమియోపతి దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఒక్కొక్క వ్యాధిని తీసుకోండి. సాధారణంగా మనిషి ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నాడు, వాడి మొత్తం సింప్టమ్స్ని, నేచర్ ఆఫ్ బిహేవియర్ని, శరీర తత్వాన్ని బట్టి అంటే కాన్స్టిట్యూషన్ బట్టి మనం మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇవ్వటం వలన అన్ని జబ్బుల మీద కూడా, మనకి ఇంచుమించుగా కామన్గా వచ్చే ఇబ్బందులన్నింటి మీద కూడా మెడిసిన్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
1: హోమియోపతి లో డెలివర్స్ కస్టమైజ్డ్ మెడిసిన్.
0: కస్టమైజ్డ్ మెడిసిన్ అంటే ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి సపరేట్. ఒకే సమస్యతో ఇద్దరు ముగ్గురు సఫర్ అవుతున్నా ముగ్గురికి సపరేట్ మెడిసిన్ రావచ్చు ఆయా వాళ్ళ లక్షణాలను బట్టి. ఇప్పుడు అలాగే మనకి సాధారణంగా సీజన్ మారిన వెంటనే జలుబు చేయటం, సీజన్ మారిన వెంటనే ఆయాసం రావటం, ఇటువంటి ఇబ్బందులు ఉన్న వ్యక్తుల్లో మనం హోమియో ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఆ నెక్స్ట్ సీజన్ మారేటప్పటికి అది రాకపోవచ్చు.
1: ఓకే,
0: రాకుండా ప్రివెంట్ అవుతుంది. కొంచెం జాగ్రత్త తీసుకుంటాడు, కొంచెం దీనివల్ల కొంచెం మెడిసిన్ ఒక రోగ నిరోధక శక్తి కూడా పెరిగి వాడిలో ఆ ఇబ్బంది రాకుండా ఉంటుంది.
1: అంటే అప్పుడు తగ్గడమే కాకుండా ఫ్యూచర్లో కూడా,
0: ఫ్యూచర్లో కూడా రాకుండా ఎక్కువ తగ్గడానికి అవకాశం ఉంటుంది.
1: అల్లోపతిలో ఇట్లా ఉండదు,
0: అది ఉండదు. ఓన్లీ వ్యాక్సిన్ ఆ సర్టెన్ టైం పనిచేస్తుంది, ఆ తర్వాత దాని యాక్షన్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని మళ్ళీ సీజన్ మారినప్పుడు మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది.
1: డాక్టర్ శర్మ గారు, మీరు మా స్టూడియోస్కి వచ్చి ఈ సీజనల్ వ్యాధుల గురించి, వాటి నివారణ గురించి, మనము ఎటువంటి లైఫ్ స్టైల్ అవలంబిస్తే వాటిని రాకుండా ముందుగానే నివారించవచ్చు, లేదా వచ్చిన తర్వాత ఎటువంటి చికిత్స తీసుకోవాలి, హోమియోపతి ద్వారా ఇంకా మెరుగైన రిజల్ట్స్ ఎలా వస్తాయని చాలా విషయాలు కూలంకషంగా చెప్పారు. నమస్కారం సార్, థ్యాంక్ యూ.
0: నమస్కారం.

మీరింతవరకు ఆరోగ్య జీవనంలో సీజనల్ డిసీజెస్ డాక్టర్ పిహెచ్బిఎస్ శర్మగారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం పాటతో ప్రయాణం. మీరు ఇప్పుడు వింటారు కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అనగనగా ఒకరోజు. చిత్రానికి నాగూర్బాబు చిత్ర గానం చేసిన పాట. సిరివెన్నెల గీతం శ్రీ సంగీతం.
2: ఏమ్మా కోపమా?
3: లేదు, చాలా సంతోషం.
2: లేట్ అయ్యిందనా?
3: అచ్చి, నాతో మాట్లాడుకు.
2: మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్లతోటి గొడవ పెట్టి

0: హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
1: పాటతో ప్రయాణం వింటున్నారు. పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినబోతున్న పాట ఘరానా మొగుడు చిత్రానికి నాగర్బాబు చిత్ర గానం చేసిన పాటను వినబోతున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినబోతున్న పాట చంద్రలేఖ. చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. సిరివెన్నెల గీతానికి సందీప్ చౌత సంగీతం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 MHz పై
1: మీట్ ద స్టార్ ఈ రోజు రాత్రి 8 గంటలకు న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ప్రసారమయ్యే మీట్ ద స్టార్ కార్యక్రమంలో పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కన్రాతి. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 8 గంటలకు. వార్తల ముఖ్యాంశాల అనంతరం తప్పకుండా ట్యూన్ చేసుకోండి ఎఫ్ఎం 102.8 MHz. పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినబోతున్న పాట హరిహరన్ సుజాత గానం చేసిన పాట వేటూరి గీతం, మణిశర్మ సంగీతం, చిత్రం గణేష్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పాటతో ప్రయాణంలో చివరిగా సమరసింహారెడ్డి చిత్రం నుండి పాటను వింటున్నారు. ఉదిత్ నారాయణ, సుజాత గానం చేశారు ఈ పాటని. సిరివెన్నెల గీతానికి మణిశర్మ సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతుంది. హుస్సేన్ సాగర్కు వేలాదిగా గణనాథుని విగ్రహాలు తరలివస్తున్నాయి. హుస్సేన్ సాగర్ పరిసరాలు భక్తులు, డప్పుచప్పళ్లు, ఆటపాటలు, డాన్సులతో సందడిగా మారాయి. బాలాపూర్ గణేష్ విగ్రహం నిమజ్జనం పూర్తయింది. ట్యాంకు బండిపై క్రేన్ నెంబర్ 12 వద్ద నిమజ్జనం చేశారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. వర్ష సూచన ఉన్నందున భక్తులు నిమజ్జన ప్రక్రియను రాత్రికి లేదా రేపు ఉదయానికల్లా వేగంగా పూర్తి చేయాలని కోరారు. కేరళం నిలంబూర్లో ఆర్యదాన్ మొహమ్మద్ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసీ వేణుగోపాల్ చేతుల మీదుగా సీఎం రేవంత్ రెడ్డి అందుకున్నారు. కేరళంకి చెందిన దివంగత నేత ఆర్యదాన్ మొహమ్మద్ స్మారకార్థం అవార్డు అందిస్తున్నారు. నిమజ్జనం కోసం 14,840 విగ్రహాల దరఖాస్తులు రాగా ఇప్పటికే 10,000కు పైగా నిమజ్జనాలు పూర్తయ్యాయని, ఎక్కడా ఇబ్బంది లేకుండా రేపు ఉదయానికల్లా ప్రక్రియ అంతా పూర్తవుతుందని సిపి సజ్జనార్ వెల్లడించారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన అంతర్జాతీయ ట్రేడ్ షోలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీ భారీగా పెరిగి 80 దేశాలకు ఎగుమతవుతుందని, బ్రహ్మోస్, AK-203 తుపాకులు శత్రువుల్లో భయాన్ని నింపుతున్నాయని తెలిపారు. ఆసియా క్రీడల్లో ఇవాళ భారత్కు 2 పతకాలు లభించాయి. పోల్వాల్ట్తో భరణిక రికార్డుతో కాంస్యం సాధించగా, 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్ 2వ స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకున్నారు. ధర్మపురి ప్రజల సంక్షేమమే ధ్యేయమని తెలిపిన మంత్రి లక్ష్మణ్ కుమార్ పెగడపల్లి MPDO కార్యాలయంలో 39 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి, 31 లక్షల రూపాయల CMRF సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇథనాల్ వాడకం రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, పెట్రోలియం దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించేందుకు సహాయపడుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాలని, ప్రజా రవాణాను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోలీస్ టైఫండరీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 10% ప్రత్యేక రిజర్వేషన్ హోంగార్డులకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ కేటగిరీలో డ్రైవర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు, హోంగార్డులకు ఉన్న రిజర్వేషన్ సవరిస్తూ హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి 70,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్లేస్మెంట్ ఆధారిత పథకంలో 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొంటున్నాయి.

మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 8:05. మీట్ ద స్టార్ పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కన్రాతయ్య.
1: వైద్య రంగానికి అందించిన విశేష కృషికి గాను భారతదేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్తో సత్కరించి సన్మానించబడిన డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డి గారు, నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, మీరు ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు, 2016 పద్మభూషణ్, 2002 పద్మశ్రీ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులతో పాటు బీసీ రాయ్ అవార్డు, మాస్టర్ ఎండోస్కోపిక్ అవార్డు, మాస్టర్స్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎండాలజీ ఆర్గనైజేషన్ అవార్డు లాంటి అరుదైన విశిష్టమైన అవార్డులు అందుకున్నారు. దేశంలోనే 3 పద్మ అవార్డులతో సత్కరించబడిన ఏకైక వైద్యుడు మీరు. తెలుగు ప్రజలకు మీరు గర్వకారణం డాక్టర్ గారు. ఇన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకోవటంలో మీ యొక్క కృషి గురించి తెలియజేయండి.
2: ఇప్పుడు ఈ అవార్డులు అనేది మాకు, అంటే అవార్డుల కోసం పనిచేయము, మామూలుగా మేము చేసిన వర్క్కి రికగ్నిషన్ వల్ల వస్తుందన్నమాట. ఈ 3 అవార్డులు చాలా తక్కువ మంది డాక్టర్లకి ఇస్తారు కాబట్టి, నార్మల్గా విభూషణ్ అనేది ఎక్కువ ఆర్టిస్ట్కి, సినిమా యాక్టర్స్కి, పాలిటీషియన్స్ వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. గత 75 ఓన్లీ 14 మంది డాక్టర్లకే ఇచ్చారు పద్మవిభూషణ్. సో ఇది వచ్చిన దానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ రికగ్నైజింగ్ ద ఎఫర్ట్స్ అన్నమాట. ఇది నేను అనుకునేది అవార్డు నాకు ఇచ్చినట్టు కాదు, మా గ్రూప్, అంటే ఏఐజీ హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్లు అందరూ సుమారు 400 పనిచేస్తారు ఏఐజీలో, మా గ్రూప్కి ఇచ్చినట్టు. అదేవిధంగా మా స్పెషాలిటీ గ్యాస్ట్రెంట్రాలజీ అనే స్పెషాలిటీకి రికగ్నేషన్గా ఇచ్చినట్టు నేను భావిస్తున్నాను. ఈ అవార్డు వచ్చిన దానికి గవర్నమెంట్కి చాలా కృతజ్ఞతలు. ఈ అవార్డు వల్ల మా రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, అదేవిధంగా ఇంకా ఎక్కువ పనిచేయాల్సిన అవసరం వస్తుంది, సో దట్ ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు.
1: డాక్టర్ గారు, మీ తల్లిదండ్రుల గురించి, మీ విద్యాభ్యాసం గురించి తెలియజేయండి.
2: నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టానండి. మా ఫాదరు పెథాలజీ ప్రొఫెసర్, అంటే డాక్టర్ అయినా కానీ పెథాలజీ, పేషెంట్స్ చూసేవాళ్ళు కాదు, పెథాలజీ ల్యాబ్స్ చేసేవాళ్ళు. అదేవిధంగా మా మదరు బీఎస్సీ గ్రాడ్యుయేటు. వీళ్ళిద్దరు కూడా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత, మా ఫాదరు, మేము 4 బ్రదర్ సిస్టర్స్, అంటే ఒక సిస్టరు, 2 బ్రదర్స్ అన్నమాట. మా సిస్టరు కెమిస్ట్రీ చేసింది ఎంఎస్సీ, మా బ్రదర్ ఒకతను ఐఐటికి వెళ్ళి ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు అమెరికాలో నిస్ట్ అనే ఆర్గనైజేషన్లో పెద్ద పొజిషన్లో ఉన్నారు. అలా అదేవిధంగా లాస్ట్ బ్రదరు ఈజ్ అ బ్యాంకర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ డెప్యూటీ డైరెక్టర్ చేసి ప్రైవేట్ బ్యాంకింగ్ చేసి ఇప్పుడు రిటైర్ అయిపోయారు. సో మా ఫ్యామిలీలో ఎక్కువ ఎడ్యుకేషన్ పైన ఎంఫసిస్ ఉండేది. మా ఫాదర్ ఎప్పుడు కూడా కొన్ని సోషల్ వాల్యూస్, ఎడ్యుకేషను, దీనిపైన ఎక్కువ స్ట్రెస్ చేసేవాళ్ళు. సో అది ఇప్పుడు నాకు అనిపిస్తుంది దానివల్ల చాలా బెనిఫిట్స్ వచ్చాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఏం చేసినా కూడా మా ఫాదర్ గురించి, ఇప్పుడు లేరు ఆయన, 90 ఏజ్లో చనిపోయారు. ఆయన చాలా వరల్డ్ ఫేమస్ పెథాలజిస్ట్, కానీ అంత ఎంత ఉన్నా కూడా చాలా లోవర్ మిడిల్ క్లాస్ అలా ఉండేవాళ్ళు. ఆయన ఇచ్చిన వాల్యూస్ కానీ, సోషల్ సిస్టమ్స్ మాకు చాలా వరకు హెల్ప్ చేసింది అన్నమాట. నేను స్కూలింగ్ చాలా వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాను. అది అయిన తర్వాత ఆంధ్ర కాలేజ్లో ఇంటర్మీడియట్ చేసి కర్నూల్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను. ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇంటర్నల్ మెడిసిన్ ఎండీ అనేది నేను మెడ్రాస్ మెడికల్లో చేశాను. అక్కడి నుంచి నాకు గ్యాస్ట్రెంటాలజీ, అంటే మన లివరు, ప్యాన్క్రియాస్, ఇంటెస్టైన్ సంబంధించిన డిజీజ్ పైన చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది 40 క్రితం ఎక్కువ కార్డియాలజీ అందరూ చేసేవాళ్ళు, న్యూరాలజీ కానీ. నాకు అప్పుడు ఇంత స్పెషాలిటీ ఇంపార్టెంట్ కాదు ఆ టైంలో, కానీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి

0: పీజీఐ చందేకర్ అక్క ఒకటే సీట్ ఉంది దేశానికంతా. ఆ సీట్ వచ్చింది, అక్కడ చదివి, అది చదివిన తర్వాత వచ్చి ఇక్కడ నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో మొట్టమొదటి 6-7 సంవత్సరాలు పనిచేశాను. నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో పనిచేసిన తర్వాత మెడినోవా డయాగ్నోస్టిక్స్లోకి వచ్చి ఇక్కడ 1994లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రంటాలజీ ఎస్టాబ్లిష్ చేశాము. అప్పటి నుంచి గత 30 సంవత్సరాలుగా మెయిన్గా ఈ గ్యాస్ట్రంటాలజీలో చేస్తా. ఈ ఏషియన్ ఇన్స్టిట్యూట్ అనేది ఇప్పుడు 3 అయ్యాయన్నమాట, 3 ఇన్స్టిట్యూట్స్ తయారయ్యాయి. ఈ ఏజీ గచ్చిబౌలిలో మేము మల్టీ స్పెషాలిటీ అంటే అన్ని 36 స్పెషాలిటీస్ పెట్టామన్నమాట. సుమారు 400 మంది కన్సల్టెంట్ డాక్టర్స్ పనిచేస్తున్నారు. ఇది నా జర్నీ లాస్ట్ 40 ఇయర్స్.
1: మీ పుట్టిన ఊరు ఏంటి సార్?
0: నేను విశాఖపట్నంలో పుట్టాను. మొట్టమొదటి పెరుగుదల అంతా కూడా విశాఖపట్నంలో ఉండేది, ఫస్ట్ స్కూల్ అంతా కూడా. దాని తర్వాత కొన్ని రోజులు గుంటూరులో మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అయ్యారు ప్రొఫెసర్గా, అక్కడ ఉండేవాడిని. గుంటూరులో నుంచి 6 ఏళ్ళ వయసులో నన్ను ఇక్కడ బోర్డింగ్ స్కూల్లో హెచ్పిఎస్లో హైదరాబాద్ పబ్లిక్స్లో పెట్టారు. అప్పటి నుంచి నా లైఫ్ అంతా కూడా బోర్డింగే అనుకోవచ్చు, ప్రతిసారి బోర్డింగ్ స్కూల్లో ఉండేవాడిని.
1: డాక్టర్ గారు, మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలంటారు?
0: ఇప్పుడు ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ స్పాన్, అందరు ఏమంటారంటే లైఫ్ స్పాన్ మనకి ఇంక్రీజ్ అవుతుంది, ఇండియన్స్లో బాగుంది, 73 సంవత్సరాలు యావరేజ్ లైఫ్ స్పాన్. అది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని రోజులు బతకాం ఇంపార్టెంట్, ఎంత హెల్తీగా బతకాం దాన్ని హెల్త్ స్పాన్ అంటారు. ఇప్పుడు చూస్తే మన ప్రతి దేశంలో కూడా హెల్త్ స్పాన్ ఈజ్ 10 ఇయర్స్ లెస్ దెన్ లైఫ్ స్పాన్. అంటే 10 సంవత్సరాలు ఇప్పుడు మనకి హెల్త్ స్పాన్ 60 ఇయర్స్. అంటే హెల్తీగా ఎందుకు మనం బతకటం లేదు అనేది ఆలోచిస్తే 2-3 5, ఒకటేమో డయట్, ఆరోగ్యం కరెక్ట్గా ఉండాలి, మనం దాని ప్రకారం తినాలి. రెండోది ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మూడోది ఏమంటే సోషల్ యాక్టివిటీస్, అంటే మనం సోషల్గా నెట్వర్కింగ్ చేసుకొని ఐసోలేటెడ్ ఉండకుండా, ఈ ఏదో ఈ సోషల్ మీడియాలు ఇప్పుడు అందరూ ఫేస్ టైమ్స్ ఇవన్నీ అవన్నీ లేకుండా ఒక ఫిజికల్ సోషల్ నెట్వర్కింగ్ అనేది చేయాలన్నమాట. ఈ మూడు, డయట్, ఎక్సర్సైజ్, సోషల్ నెట్వర్కింగ్, ఇవి ఉంటే డెఫినెట్గా ఆరోగ్యంగా ఉండొచ్చు. సింపుల్ ఫ్యాక్ట్స్ అంటే, పెద్ద ఎక్కువ సైన్స్ లేదు దీంట్లో, చాలా సింపుల్ ఫ్యాక్ట్స్. కానీ ఇప్పుడు మన హెక్టిక్ లైఫ్ స్టైల్లో అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్, అదేవిధంగా స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల కొంచెం ఐసోలేటెడ్గా ఉండటం వల్ల హెల్త్ స్పాన్ అనేది బాగా తగ్గిపోయి హెల్తీగా ఉండటం లేదు ప్రజలు.
1: జీర్ణాశయాంతర ప్రేగు, కాలేయం యొక్క వ్యాధులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఇది కూడా చాలా ముఖ్యమండి. ఈ ఆన్సర్కి వెళ్లే ముందు నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, మన హెల్త్ అనేది ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళము, హార్ట్ హెల్తీగా ఉంటే బాగుంటుంది, అదేవిధంగా బ్రెయిన్ హెల్తీగా ఉంటే బాగుంటుంది, కిడ్నీస్ అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మనకు తెలిసింది ఏమంటే, మన హెల్త్ అంతా కూడా మన జీర్ణాశయం నుంచి వస్తుంది. గట్ హెల్త్ అంటాం దీన్ని, కొత్త టెర్మినాలజీ గట్ హెల్త్. ఈ గట్ హెల్త్ అనేది జీర్ణాశయంలో ఉన్న హెల్త్. ఎందుకంటే మనం తిన్న ఆహారము జీర్ణాశయంలో బాగా డైజెస్ట్ అయ్యి అక్కడి నుంచి బాడీకి న్యూట్రిషన్ వెళ్ళి అన్ని ఆర్గన్స్ పనిచేస్తాయి. ఇప్పుడు మనం తిన్న ఆహారమే సరిగా డైజెస్ట్ కాకపోతే ఈ జీర్ణాశయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే న్యాచురల్లీ హెల్త్ సరిగా ఉండదు. సో గట్ హెల్త్ హెస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్, అది ఫస్ట్ పాయింట్. ఇది మనకి చరక గారు ఫిజిషియన్ ఎప్పుడో చెప్పారు, హిప్పోక్రటిస్ ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పారు, కానీ ఇప్పుడు రియలైజ్ చేస్తున్నాం రీసెంట్గా. ఈ రియలైజేషన్ కూడా ఎందుకు వచ్చిందంటే, మన గట్ హెల్త్ అనేది మన పైన ఉంటుంది, అదేవిధంగా మనలో మన ఇంటెస్టైన్లో ఉన్న బ్యాక్టీరియా పైన ఉంటుంది. అంటే మన చిన్న ప్రేగు పెద్ద ప్రేగులో చాలా బ్యాక్టీరియా ఉంటాయి, బ్యాక్టీరియా, వైరస్, ఫంగై ఉంటుంది, దీన్ని మైక్రోబయం అంటారు. ఇప్పుడు గత 3-4 సంవత్సరాలుగా చాలా రీసెర్చ్ చేశాం దీనిపైన. ఈ రీసెర్చ్లో మనకేం తెలిసిందంటే, ఈ గట్ మైక్రోబయం కంట్రోల్స్ ఎవ్రీథింగ్, అంటే మన డైజెషన్ ఎలా జరుగుతుంది, అదేవిధంగా హార్ట్ ఎలా పనిచేస్తుంది, బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా గట్ మైక్రోబయం కంట్రోల్ చేస్తుంది. ఈ గట్ మైక్రోబయం, ఈ బ్యాక్టీరియా ఏమంటే కొన్ని సబ్స్టెన్సెస్ని సెక్రీట్ చేస్తాయి, దీన్ని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాము, అదేవిధంగా కొన్ని అమైనో యాసిడ్స్, ఇవన్నీ కూడా ఈ బ్యాక్టీరియా సెక్రీట్ చేసి బాడీలోకి వెళ్ళి డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళటం కానీ హార్ట్కి వెళ్ళటం కానీ మన హెల్త్ మెయింటైన్ చేస్తుంది. అంటే మనం హెల్త్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ గట్ హెల్త్ మెయింటైన్ చేయాలి. గట్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే మనం బ్యాక్టీరియా మెయింటైన్ చేయాలి. మన బాడీలో సుమారు 1000 స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి, అంటే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇవన్నీ కూడా బాగా ఉంచాలంటే మనం కరెక్ట్గా ఆహారం తీసుకోవటం, ఎక్సర్సైజ్ చేయటము, స్మోకింగ్ డ్రింక్ చేయకుండా ఉండటం, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్నమాట. అప్పుడప్పుడు మనం గట్ బ్యాక్టీరియా కూడా చెక్ చేయవచ్చు, తగ్గిపోయాయా లేదా చెడ్డ బ్యాక్టీరియా వచ్చా. అంటే మన బాడీలో పెద్ద వార్ జరుగుతూ ఉంది, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. ఈ వార్లో మనకి గుడ్ బ్యాక్టీరియా గెలిస్తే హెల్త్కి మంచిది, బ్యాడ్ బ్యాక్టీరియా గెలిస్తే హెల్త్కి మంచిది కాదు.

0: మేం చూసింది ఏమంటే, మా రీసెర్చ్లో ఈ గుడ్ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది మనకి పిల్లలప్పుడే వస్తుంది, చిన్నప్పుడే వస్తుంది. ఎందుకు అంటే డెలివరీ చేస్తున్నాం అనుకోండి, ఈ నార్మల్ డెలివరీ వాళ్ళకి సిజేరియన్ డెలివరీకి చాలా భేదం ఉందన్నమాట. సిజేరియన్ డెలివరీలో పుట్టిన చిల్డ్రన్కి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ. అదేవిధంగా మదర్స్ మిల్క్, 6 నెలల దాకా మదర్స్ మిల్కే తాగితే మంచి బ్యాక్టీరియా వస్తుంది. అదేవిధంగా 6 నెలల లోపల యాంటీబయాటిక్స్ వాడకూడదు చిల్డ్రన్కి. ఈ మూడు మనం చేసామనుకోండి, నార్మల్ డెలివరీ, బ్రెస్ట్ మిల్క్, నో యాంటీబయాటిక్స్, మనకు మంచి బ్యాక్టీరియా వస్తుంది, మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే గట్ హెల్తే కాదు, ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మనం పెరిగేటప్పుడు ఆహారం పైన కూడా మన ఎంఫసిస్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఫైబరు, ఎక్కువ మంచి ప్రోటీన్స్ ఇవి తిని కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ తీసుకోవాలి. అంటే ఉదాహరణంగా రైస్ అనుకోండి, రిఫైన్డ్ రైస్ మంచిది కాదు, మిల్లెట్స్ మంచివి. అదేవిధంగా చూస్తుంటే కొన్ని వెజిటబుల్ ప్రోటీన్స్ కూడా చాలా మంచివి ఉన్నాయి, పప్పుకూరలు ఇవన్నీ కూడా చాలా మంచిది అన్నమాట. కొన్ని ప్రోటీన్స్ మంచిది కాదు, అంటే ఈ రెడ్ మీట్ ప్రోటీన్ మంచిది కాదు, ఇటువంటి అవాయిడ్ చేసి. సో హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ డైట్, ఇవన్నీ కాకుండా మేము రీసెంట్గా చూసింది ఏమంటే ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి మంచి గట్ హెల్త్, మంచి బ్యాక్టీరియా, మంచి ఓవరాల్ హెల్త్ కూడా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏమంటే రోజు కనీసము 24 గంటల్లో మనం 1 గంట సేపు ఫిజికల్ విగరస్ ఫిజికల్ యాక్టివిటీ. చాలామంది అంటారు మేము నడుస్తున్నాం సార్, రోజంతా నడుస్తున్నాము, అది యాక్టివిటీ కాదు. యూ హ్యావ్ టు డూ ట్రైన్ ఫిజికల్ యాక్టివిటీ ఫర్ 1 అవర్. అది ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ ఎనరోబిక్ ఎక్సర్సైజ్ కానీ అవన్నీ ఉన్నాయి, కొన్ని ట్రైన్ చేస్తాం మేము, అవి చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తే మనకి మంచి హెల్త్ మెయింటైన్ చేయాలి.
1: సార్, ఈ కార్యక్రమంలో ఒక పాట విందాం.

0: డాక్టర్ గారు, పిల్లలు ప్యాకేజ్ ఫుడ్డు, ప్రాసెస్ ఫుడ్డు ఎక్కువగా తింటున్నారు, దానివల్ల వాళ్ళకి జరిగే నష్టాలు ఏమిటి?
1: ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం, అంటే ప్రాసెస్డ్ ఆర్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే దాని డెఫినేషన్ ఏమంటే, ఒక ర్యాపర్ అంటే అల్యూమినియం ర్యాపర్లో వచ్చేది ప్రాసెస్డ్ ఆర్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. ఉదాహరణంగా ఈ 2 మినిట్ నూడిల్స్, చిప్స్, బిస్కెట్స్, కొన్ని ఐస్ క్రీమ్స్, అన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్. ఇంతకుముందు మేము ఏమనుకున్నాం అంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, హ్యాంబర్గర్స్ ఇవి తినటం వల్ల క్యాలరీస్ ఎక్కువ వచ్చి చిల్డ్రన్కి బాగా ఫ్యాటీ ఇది రావటం మంచిది కాదు. కానీ ఇప్పుడు అది మాకు సైన్స్లో ఏం తెలిసిందంటే, ఈ క్యాలరీస్ వల్ల కాదు, ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్లో కొన్ని సబ్స్టెన్సెస్ వాడుతుండే, అంటే ప్రిజర్వేటివ్స్ అంటాము, కలరింగ్ ఏజెంట్, అంటే బాగా చూడడానికి బాగుండాలా. ప్రిజర్వింగ్ ఏంటంటే చాలా షెల్ఫ్లో పెడితే కూడా ఒక 6 నెలలకు ఏం చెడిపోకూడదు. ఇవన్నీ చేసి కొంచెం టేస్టీ కూడా చేస్తారు. ఇవన్నీ చేసిన వల్ల కొన్ని కెమికల్స్ వాడతారు. ఈ కెమికల్స్ వల్ల మన గట్లో ఉన్న బ్యాక్టీరియాకు మార్పుడు వచ్చి చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువ అవుతున్నాయి. సో అన్ఫార్చునేట్లీ మనకి ఈ కాలంలో చిల్డ్రన్లో ఇది ఎక్కువ వాడుతున్నారన్నమాట, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, చిప్స్ కానీ ఇవి కానీ. మన సిటీలో కాకుండా ఊర్లలో కూడా, ఇప్పుడు విలేజ్కి వెళ్తే కూడా విలేజ్లో కూడా ఒక దుకాణంలో మీరు చిప్స్ ప్యాకెట్స్, నూడిల్స్ ప్యాకెట్స్ అవన్నీ ఉంటున్నాయి. ఇది మంచిది కాదు, ఎస్పెషల్లీ చిల్డ్రన్ ఏజ్లో తింటే మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల మన గట్ బ్యాక్టీరియా మార్పుడు వచ్చి ఎక్కువ ఒబేసిటీ రావటం కానీ, ఫ్యాటీ లివర్ రావటం కానీ, లేకపోతే హెల్త్, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవటం కానీ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మేము ఒక స్టడీ చేశాము స్కూల్ చిల్డ్రన్లో, గవర్నమెంట్ స్కూల్ కానీ మామూలు స్కూల్స్లో కూడా స్కానింగ్ చేస్తే 40% చిల్డ్రన్లో ఫ్యాటీ లివర్ ఉంది. దీనివల్ల గట్ మైక్రోబయోమ్ చెడిపోయి ఇది మంచిది కాదు. దానివల్ల నా రికమెండేషన్ ఏమంటే, స్కూల్ చుట్టూ ఒక 100 యార్డ్స్ చుట్టూ ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండకూడదు. అది పెట్టడం వల్ల చిల్డ్రన్ దానికి అలవాటు

0: వస్తున్నాయి. ఈ వెస్టర్న్ కంట్రీస్లో జరిగింది, దానివల్ల మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. లెసన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన దేశంలో ఇది రాకూడదు. ఇప్పుడు
1: డాక్టర్ గారు, ఆహారం తీసుకోవడంలో టైమింగ్ కూడా ముఖ్య పాత్ర వహిస్తుందా? ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
0: ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే దీనికి సర్కేడియన్ రిధమ్ అంటాం. మన బాడీలో యాక్టివిటీస్ అన్నీ ఒక రిధంలో వెళ్తాయి. ఎందుకు వచ్చింది సర్కేడియన్ రిధమ్ అంటే, మనము ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ రాకముందు మన పూర్వీకులు జంగిల్స్లో ఉండేవాళ్ళు, అక్కడ హంటింగ్ హంటర్ గ్రాదర్స్ అంటాం వాళ్ళు. వాళ్ళు పొద్దున సన్లైట్ వచ్చిన తర్వాత లేసేవాళ్ళు, అప్పుడు ఏదైనా భోజనం చేసేవాళ్ళు, మధ్యాహ్నం చేసేవాళ్ళు, రాత్రిపూట నైట్ అయినప్పుడు ఏమి దొరికేది కాదు పండుకునేవాళ్ళు. ఈ సర్కేడియన్ రిధమ్ అనేది మనకి ఈ లైఫ్ స్టైల్ వల్ల చేంజ్ అయిపోయింది. ఈ చూసారా, చాలామంది రాత్రి పొద్దున 2 గంటల దాకా లేచి ఉంటాము, ఈ పార్టీ చేసుకోవటము, అదేవిధంగా ఈ ఐటీ కావాలేమో వర్క్ లేట్ నైట్ చేయటం చేసి అంతా రివర్స్ అయిపోయింది. ఈ రివర్స్ చేయటం వల్ల మన గట్ బ్యాక్టీరియా కూడా చెడిపోతుంది, ఎందుకంటే వాటికి సర్కేడియన్ రిధమ్ అలవాటు దాని ప్రకారం. సో మనం అది ఫాలో అయితే మంచిది. అంటే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ బాగా హెవీకి తినాలా, లంచ్ మామూలుగా తినాలా, డిన్నర్ అవాయిడ్ చేస్తే బెటర్. ఇది ఇప్పుడు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని వినుంటారు మీరు, చాలామంది చేస్తున్నారు, అది కొంతవరకు మంచిది. అంటే రోజుకి 8 గంటలే తినాలి, 16 గంటలు తినకూడదు. జనరల్గా సాయంకాలం 6 గంటల తర్వాత మనం అవాయిడ్ చేస్తే తినటం బెటరు. పొద్దున బ్రేక్ఫాస్ట్ 8 o'clock అలా తినొచ్చు. సో ఈ 14 hours 16 hours మనం రాత్రి పూట సాయంకాలం పూట తినకపోతే మన హెల్త్కి మంచిది మాట చాలా. దిస్ ఈజ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, పిల్లల్ని పట్టించుకునే టైం లేక పేరెంట్స్ వాళ్ళకు ఫోన్లు ఇవ్వటం, ట్యాబ్లు ఇవ్వటం ఇలా చేస్తుంటారు. ఇందాక మీరు అన్నారు శారీరక శ్రమ లేక పెద్దలకు ఇబ్బంది, అలానే పిల్లలకు కూడా ఇటువంటి ఇబ్బందులు ఏర్పడతాయా?
0: ఈ పిల్లలకి ఎక్కువ ఇంకా, ఎందుకంటే ఈ మధ్యన మేము చిన్నప్పుడు మనందరం కూడా చిన్నప్పుడు స్కూల్ అయిపోగానే బయట ఆడుకునేవాళ్ళము, ఏదో క్రికెట్ ఫుట్బాల్ అందరితో ఆడుకోవటం ఇచ్చేయటం అవన్నీ అలా జరిగేది అన్నమాట, హెల్తీగా ఉండేది. ఇప్పుడు చిల్డ్రన్ స్కూల్ నుంచి రాగానే ఫోన్ల పైన, ట్యాబ్స్ పైన, టీవీ ఇవన్నీ వాళ్ళు ఏమంటే ఐసోలేట్ అయిపోతున్నారు. అంటే సైకలాజికలీ ఐసోలేట్ అయిపోతున్నారు. సెకండ్, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతూ ఉంది, దీనివల్ల బాడీలో బ్యాక్టీరియా అది చెడిపోతూ ఉంది. ఓవరాల్ హెల్త్ చిల్డ్రన్ ఇప్పుడు చూస్తే డెఫినెట్గా దీనివల్ల బాగా చెడిపోయింది. దానికే మా అడ్వైజ్ ఏమంటే, చిల్డ్రన్కి ఫోన్స్ ఇవ్వద్దండి. అసలు వాళ్ళకి 18 ఏళ్ళు వయసు వచ్చిందాక ఫోన్ అవసరం లేదు. ఫోన్ అదేవిధంగా ఈ ట్యాబ్స్ కానీ ఏదైనా ఇచ్చినా కూడా కొన్ని ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ రిస్ట్రిక్టెడ్ టైం పెట్టాలి. నువ్వు ఈరోజు ఇంత అరగంట సేపు లేదా గంట సేపు చూడదు, దానికన్నా ఎక్కువ చూడకూడదు అని స్ట్రిక్ట్గా ఉండాలి పేరెంట్స్. ఇలాగ ఉంటే మనకి డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది.
1: డాక్టర్ గారు, మీరు ఎన్నో వైద్య ఆవిష్కరణలు పరిశోధనలు చేశారు, జిఐ ఎండోస్కోపీలో అత్యంత నైపుణ్యం సాధించారు, దాని గురించి తెలియజేయండి.
0: ఇప్పుడు ఎండోస్కోపీ అనేది కొంతవరకు కొత్త స్పెషాలిటీ అనొచ్చు. మామూలుగా కడుపులో ఏదైనా జబ్బు వచ్చిందండి, అపెండిక్స్ వచ్చింది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయి, లేకపోతే అల్సర్ వచ్చిందనుకోండి, మనం ఇంతకుముందు ఓపెన్ సర్జరీ అంటే కడుపు కోసి లోపలికి వెళ్ళి సర్జరీ చేసి చేసేవాళ్ళం. అది అసలు లోపల చూడాలంటేనే మనకి ఎక్స్రేలు ఉండేవి, అవి కూడా యాక్యురేట్ కాదు. కానీ నా ఫీల్డ్ ఏమంటే ఎండోస్కోపీ. నేను మా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడే డెవలప్ అయింది ఇది. సో దాంట్లో ఐ వాజ్ ఫార్చునేట్, కొంచెం ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎండోస్కోపీస్. ఈ ఎండోస్కోపీ ఏమంటే చిన్న ట్యూబులు ఉంటాయి, సన్న ట్యూబు, దానికి లైట్ ఉంటుంది, కెమెరా ఉంటుంది, నోటి ద్వారా కానీ రెక్టం ద్వారా కానీ మనం పాస్ చేసి పేగులు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. పేగులకి వెళ్ళొచ్చు, లివర్కి వెళ్ళొచ్చు, ప్యాంక్రియాస్కి. ఇది కెమెరానిచ్చి బయట స్క్రీన్లోకి, టీవీ స్క్రీన్కి పెద్ద పిక్చర్ వస్తుంది లోపల ఉన్నది. ఈ పిక్చర్ చూసుకుంటా మనం డిస్టెంట్ ఆపరేషన్ అంటే క్యాన్సర్ తీసేయటం కానీ, రాళ్ళు తీసేయటం కానీ, అపెండిక్స్ తీయటం ఇవన్నీ చేయొచ్చు మనం ఆపరేషన్ కట్ చేయకుండా. సో ఇది అయిపోగానే ఎండోస్కోపీ తీసేస్తాము, పేషెంట్కి అసలు హాస్పిటల్ ఉండాల్సిన అవసరమే ఉండదు, వెళ్ళిపో. దిస్ ఇస్ కాల్డ్ థెరపెటిక్ ఎండోస్కోపీ. ఇది చాలా పెద్ద రెవల్యూషన్ కడుపు సంబంధించిన జబ్బుల ట్రీట్మెంట్లో. దీంట్లో గత 40 సంవత్సరాలుగా నేను చేసే వర్క్ దీంట్లోనే.
1: డాక్టర్ గారు, పెరోరల్ ఎండోస్కోపీ మమేటమని పరిచయం చేసిన మొదటి వైద్యులు మీరు, వాటి వివరాలు చెప్పండి.
0: అంటే ఈ ఇంతకుముందు ఆహారం తినేటప్పుడు అడుక్కుంటే అకలిసియా కార్డి అని జబ్బు వచ్చినప్పుడు సర్జన్స్ ఓపెన్ చేసి దాన్ని తీసి చేసేవాళ్ళు. సో మేము కొత్తగా ఏం డెవలప్ చేసామంటే ఎండోస్కోపీ ద్వారా మనము లోపల బయట నుంచి కట్ చేయకుండా లోపల నుంచే మజిల్ కట్ చేసి ఈ అడ్డు తొలగించాము. దీన్ని పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయాటిమీ అంటారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎక్స్పీరియన్స్ మన సెంటర్లో ఉంది. సుమారు 10,000 కేసులు పైన చేసాం, అన్ని సక్సెస్ అయ్యాయి. ఈ కొత్త ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత పేషెంట్స్కి రిలీఫే కాకుండా చాలా సులభంగా జరిగిపోతుంది. ఇంతకుముందు హాస్పిటల్ అడ్మిట్ చేసి 5 రోజులు ఉండి కాంప్లికేషన్స్ అన్నీ ఉండేవి, అవన్నీ ఏం లేకుండా పేషెంట్స్ వస్తారు, చేసుకుంటారు, సాయంకాలం కల్లా ఇంటికి వెళ్ళిపోతారు, బాగైపోతుంది అన్నమాట. సో దిస్ ఇస్ ఎ రెవల్యూషన్. ఇలాగే ఈ పోయం లాంటివి చాలా కూడా మేము నోట్స్ అని ఇటువంటి కొత్త కొత్త ఎండోస్కోపిక్ టెక్నిక్స్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసాం అన్నమాట.
1: కార్యక్రమంలో ఒక పాట విందాం.

0: గ్యాస్ట్రోఎంటాలజిస్టులు ప్రత్యేకంగా ఏం చేస్తారు?
1: గ్యాస్ట్రోఎంటాలజీ అనే సబ్జెక్టు మేము చెప్పినట్టు కార్డియాలజీ న్యూరాలజీ అయిన తర్వాత డెవలప్ అయింది. ఈ గ్యాస్ట్రోఎంటాలజీ

0: అని దిస్ ఇస్ అనటామికల్ ట్రాక్ట్ మన. దీంట్లో ఏ జబ్బు వచ్చినా, అల్సర్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, అబ్స్ట్రక్షన్ వచ్చినా, స్టోన్స్ వచ్చినా మేము ట్రీట్మెంట్ చేసి తొలగిస్తుంటాము. సో లివర్ చెడిపోయింది అనుకోండి, లివర్ ఎందుకు చెడిపోవచ్చు? వైరసెస్ వల్ల చెడిపోవచ్చు, ఆల్కహాల్ వల్ల చెడిపోవచ్చు, ట్రామా వల్ల అన్నీ కూడా లివర్ చెడిపోవచ్చు. ఇటువంటి లివర్ చెడిపోయిన దానికి మందులు ఇచ్చి బాగా చేస్తాము. అదే ప్యాంక్రియాస్ అనుకోండి, ప్యాంక్రియాస్కి రాళ్ళు రావచ్చు, అబ్స్ట్రక్షన్ షుగర్ వస్తుంది దానివల్ల. అదేవిధంగా డైజెషన్ చెడిపోతుంది, దాన్ని మన ఎండోస్కోపీ ద్వారా ఈ రాళ్ళను తీసేసి కంప్లీట్ బాగా చేస్తామండి. ఇలాగ వివిధ రకాలైన, బట్ మోర్ ఇంపార్టెంట్ ఏమంటే వెస్టర్న్ వరల్డ్లో పెద్ద ప్రేగులో క్యాన్సర్ ఎక్కువ వస్తుంటుంది. ఈ క్యాన్సర్ రాకముందు పాలిప్ అనే వచ్చి క్యాన్సర్ అవుతుంది మాట. ఇప్పుడు అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 60 ఇయర్స్ వాళ్ళు కొలనోస్కోపీ అని చేసి కనుక్కొని స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటారు. చాలా పెద్ద ప్రోగ్రామ్ ఇది. మన ఇండియాలో మనకి అంతమంది గ్యాస్ట్రంటాలజిస్ట్ లేరు కాబట్టి చేయటం లేదు, లేకపోతే అది చేసి ముందే క్యాన్సర్ రాకముందే పాలిప్స్ తీసేయచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా గ్యాస్ట్రంటాలజిస్ట్ చేసే ఏరియా. మన దేశంలో ఇప్పుడు కనీసం 4,000 గ్యాస్ట్రంటాలజిస్ట్, చాలా తక్కువ. ఇదే జపాన్ అనుకో 20,000 గ్యాస్ట్రంటాలజిస్ట్ ఉన్నారు వాళ్ళ పాపులే. అమెరికాలో 40,000 మంది ఉన్నారు, మన దగ్గర ఓన్లీ 3,000-4,000.
1: ఎండోస్కోపీ పిత్తవాహిక చికిత్స కోసం ఉపయోగించే మీరు అభివృద్ధి చేసిన నాగి స్టంట్ గురించి తెలియజేయండి.
0: ఈ నాగి స్టంట్ అనేది నేను 10 సంవత్సరాల క్రితం ఇన్వెంట్ చేశాను. ఇదేమంటే మామూలుగా మా దగ్గర పేషెంట్స్ చాలామంది ప్యాంక్రియాటైటిస్ అంటే ఎక్కువ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యి చుట్టూ నీరు వచ్చేస్తుంది అన్నమాట, వాన్ అంటాం దాన్ని. దాంతో వచ్చేవాళ్ళు వాళ్ళకి ఓపెన్ సర్జరీ చేసి తీయటం జరిగేది. సర్జరీ అంటే కాంప్లికేషన్స్ ఉంటాయి, పేషెంట్ చాలా సఫర్ అయ్యారు. నేను అనుకున్నాను ఇలా కాకుండా మన ఎండోస్కోపీ ద్వారా స్టెంటేజ్ తీసేయవచ్చా దీన్ని అని. అప్పుడు స్టెంట్ అనేది కనిపెట్టానమాట. కనిపెట్టి ఒక కొరియన్ కంపెనీతో డెవలప్ చేశాను, వాళ్ళు నా పేరు పెట్టారు దానికి. నేను వద్దన్నా కూడా ఒప్పుకోలేదు. నాగి స్టెంట్ అనేది, ఈ నాగి స్టెంట్ తోటి ఎండోస్కోపీ ద్వారా మనము లోపల చీము ఫ్లూయిడ్ అంతా తీసేయవచ్చు ఆపరేషన్ లేకుండా. ఇది కొన్ని లక్షల మందికి ఉపయోగించారు వరల్డ్ అంతా, ఇక్కడే కాకుండా ప్రతి దేశంలో ఇది వాడుతుంటారు. దీనివల్ల ఒక చిన్న రెవల్యూషన్ లాగా సర్జరీలో జరిగి ప్యాంక్రియాస్గా సీరియస్గా ప్యాంక్రియాస్ ఉన్న జబ్బులలో చనిపోయే వాళ్ళు బతుకుతుందన్నమాట, చాలా బెనిఫిట్ వచ్చింది.
1: గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యాన్ని అందించడం కోసం సామాజిక దృక్పథంలో ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ స్థాపించారు, వాటి వివరాలు చెప్పండి.
0: ఇప్పుడు నేను చూసింది ఏమంటే మన ప్రజల్లో 30% ఏదో గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, కానీ మన దేశంలో 70% ప్రజలు విలేజెస్లోనే ఊర్లలో ఉంటున్నారు, రాలేరు ఇక్కడికి. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, సోషల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ పెద్ద పెద్ద సిటీస్ హైదరాబాద్ అలా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం కష్టమవుతా ఉందన్నమాట. సో నేనేం ఆలోచించానంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే బదులు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది కదా. సో అట్ డోర్ స్టెప్ ట్రీట్మెంట్, అట్ డోర్ స్టెప్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసి అది ఫ్రీగా చేయాలి, ఎందుకంటే పాపం వాళ్ళ దగ్గర అని ఒక ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. లక్లీ మాకు చాలామంది డొనేషన్స్ ఇచ్చారు, పీపుల్ ఆర్ వెరీ కైండ్, చాలా డొనేషన్స్. ఈ డొనేషన్స్తో పాటు మేము ఏం చేసామంటే పెద్ద మొబైల్ హాస్పిటల్, అంటే అంబులెన్స్కి చాలా పెద్దవి అవి, ఒక హాస్పిటల్ లాగా ఉంటుంది కానీ ఆన్ వీల్స్ హాస్పిటల్, ఆన్ వీల్స్ మొబైల్ హాస్పిటల్ అంటే అది తయారు చేశాము. ఈ హాస్పిటల్ ఊర్లోకి వెళ్తాయి, అక్కడ పార్క్ చేసి అక్కడ ఉన్న ప్రజలకి అనౌన్స్ చేస్తాము ఇలాగ వచ్చాము, కడుపు సంబంధించిన డాక్టర్లు వాళ్ళందరూ వచ్చి చెకప్ చేసుకుంటారు. చెకప్ అయిన మా డాక్టర్లు వెళ్తాం, నేను కూడా వెళ్ళేవాడిని వారం వారము చిన్న చిన్న ఊర్లోకి వెళ్ళి అక్కడ చెకప్ చేసి ఎవరికి ఎండోస్కోపీ అవసరమో అల్ట్రాసౌండ్ స్కాన్ చిన్న చిన్న ఆపరేషన్ అన్నీ ఆ వ్యాన్లోనే చేసేవచ్చు మనం చేసేవాళ్ళము. అలాగ కొంతమంది లక్షల మందికి బెనిఫిట్ అయ్యారు దీనివల్ల. ఇది కంప్లీట్లీ ఫ్రీ, ఎందుకంటే మాకు డోనర్స్ చాలామంది హెల్ప్ చేశారు. ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు నేను చూసింది ఏమంటే ప్రజలు కూడా పాపం చాలా సఫర్ అవుతున్నారు ఈ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్. వాళ్ళకి యాక్సెస్ లేకుండా అక్కడే ఉండి కొంతమంది చనిపోతున్నారు దీంతో. బట్ ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత చాలామంది లైఫ్స్ వీ కెన్ సేవ్ అండ్ చేంజ్ ద లైఫ్స్. నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది మాట దీనివల్ల. మేము ఇక్కడ చేసే డెవలప్మెంటు రీసెర్చ్ ఎంత సాటిస్ఫాక్షన్ అంత సాటిస్ఫాక్షన్ ఈ ఊర్లలోకి వెళ్ళి ఫ్రీ ట్రీట్మెంట్ చేయటం వల్ల వచ్చింది మాట.
1: ఇన్ని సంవత్సరాల మీ జీవన ప్రయాణంలో ఎన్నో అవార్డులు విజయాలు సాధించిన విజయవంతమైన మీ జీవితంలో మీరు అత్యంత సంతోషపడేది ఏ విషయంలో?
0: అఫ్కోర్స్ ఈ అవార్డులన్నీ కూడా మాకు ఏదో బై ప్రోడక్ట్స్ లాగా వర్క్ చేస్తుంటాము. కొంత కొన్నిసార్లు రికగ్నైజ్ చేస్తారు, నాకన్నా మంచి పని చేస్తున్న ఉన్నారు కానీ రికగ్నిషన్ రాకపోవచ్చు. సో దిస్ ఈజ్ జస్ట్ ఏ అవార్డ్స్ ఆర్ బై ప్రోడక్ట్స్. మాకు ఎక్కువ నాకు మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే ఒక సీరియస్ పేషెంటు, ఓ చనిపోయే పేషెంట్, ఎస్పెషల్లీ పిల్లల్లో సీరియస్ ప్రాబ్లం ఉండి సాల్వ్ చేసి వాళ్ళని కంప్లీట్గా చని

0: చనిపోయి ఆయన బతికిస్తే అంత సాటిస్ఫాక్షన్ దేంట్లో లేదు. అంటే మా మెడికల్ ప్రొఫెషన్లో అంటే ఒక పెద్ద ఆపర్చునిటీ అండి, వేరే ఏ ప్రొఫెషన్ లేదు. ఒక పేషెంట్, చనిపోయే పేషెంట్ వచ్చి బాగు చేయండి డాక్టర్ అంటే, అంటే హీఈస్ గివింగ్ హిజ్ లైఫ్ అండ్ ట్రస్ట్ టు అస్. ఇంత ఆపర్చునిటీ దేంట్లో రాదు. ఆ ట్రస్ట్ మేము తీసుకొని దాంతో మనం కృషి చేసి వాళ్ళని బతికిస్తే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ దేంట్లో రాదు.
1: డాక్టర్ గారు, మీకు ఇష్టమైన మీ స్నేహితుల గురించి రెండు ముక్కలు చెప్పండి.
0: ఈ ప్రొఫెషన్లో స్నేహితులు తక్కువ ఉంటారు, కానీ నాకు స్నేహితులు అఫ్కోర్స్ మా గ్యాస్ట్రోలో ఉన్న వాళ్ళు ఎక్కువ అన్నమాట. ఉదాహరణంగా డాక్టర్ అజయ్ కుమార్ అని మాకు ఢిల్లీలో ఉన్నారు, చాలా మంచి డాక్టర్. ఆయన కూడా చాలా పెద్ద డాక్టరు. ఆయన కానీ అలా అదేవిధంగా ఇక్కడ మన దగ్గర డాక్టర్ జీవీ రావు గారు, మేము ఇద్దరం కలిసి జర్నీ చేశామన్నమాట. నేను స్నేహితులను చూసేది ఏమంటే క్వాలిటీ, వాళ్ళు కూడా సేమ్ మెంటాలిటీ ఉండాలా, సేమ్ కల్చరల్గా సేమ్ అదే ఆలోచించాలా, అలాగ ఉంటేనే. కానీ చాలా ఎక్కువ మంది లేరు నాకు స్నేహితులు, ఎందుకంటే టైం, స్నేహితులు డెవలప్ చేయడం టైం తక్కువ. ఉన్న 5-6 మంది చాలా ఫెయిత్ఫుల్ లాయల్గా ఉంటారు. మేము కనీసం 3-4 నెలలకు ఒకసారి కాన్ఫరెన్స్లో అన్న మీట్ అవుతాము. మీట్ అయ్యి కొంచెం ఫ్రాంక్గా డిస్కషన్ చేసి ఏం చేయాలని నెక్స్ట్ టైం చూస్తుంటాం.
1: డాక్టర్ గారు, చివరిగా ఈ మోడర్న్ యుగంలో మనిషి కోల్పోతున్నదేమిటి, వారు నేర్చుకోవాల్సిందేమిటి?
0: నేను అనుకునేది మోడర్న్ విషయంలో మంచి కోల్పోయేది కల్చర్ అండి, ఎస్పెషలీ ట్రెడిషనల్ కల్చర్. మన మన కల్చర్ తీసుకోండి, తెలుగు కల్చర్లోని ఒక ఫ్యామిలీ, ఒక రెస్పెక్టు, జాయింట్ ఫ్యామిలీస్, అందరం కలిసి ఉండాలము, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, అది కంప్లీట్గా పోయింది. ఇప్పుడు అంతా న్యూక్లియర్ అయిపోయి ఒక మన చిల్డ్రన్ కూడా కొన్ని రోజుల తర్వాత వేరే వెళ్ళిపోతున్నారు, మనకి రికగ్నైజ్ చేయరు. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ లాస్. ఇప్పుడు మనకి లాస్ ఆఫ్ అవర్ కల్చర్ ఇస్ ద గ్రేటెస్ట్ లాస్. అది రావాలంటే కష్టం, ఎందుకంటే మోడర్న్ వరల్డ్లో మళ్ళీ తిరిగి రావాలంటే కష్టము. సో నాకు అదే బాధ అనిపిస్తుంది చాలాసార్లు. మనకి మనకున్న చిన్నప్పుడు కొంతవరకు ఉండేది ఇప్పుడు అసలు లేదు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లాస్ ఫర్ అస్.
1: మన దేశంపై టెర్రరిస్ట్ మూకలు ఎన్నోసార్లు దాడులు జరిపాయి డాక్టర్ గారు. మొన్న జరిగిన విషయంలో 26 మంది అక్కడికక్కడ చనిపోయారు. అప్పుడే పెళ్ళైన ఒక 7 రోజుల్లోనే ఆవిడ భర్తను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి మోడీ గారు యుద్ధం ప్రకటించి అత్యంత విజయవంతంగా ఆపరేషన్ సింధూరు నిర్వహించారు. అందులో విజయవంతం సాధించాం, దేశ ప్రజలంతా తమ హర్షం తెలియజేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి?
0: నాకు కూడా అదే అనిపిస్తుందండి. ఈ పెహల్గామ్ టెర్రర్ చాలా వర్స్ట్ టెర్రర్, అంటే చాలా ఘోరమైన ఇది అలా చేయటం. వాళ్ళు టెర్రరిస్ట్ ఏదో రిలీజియన్ ఏదో అడ్డు పెట్టుకొని చేస్తున్నారు, చాలా తప్పది. దీనికి నేను అనుకునేది మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది అసలు పేరునిచ్చే చూడండి ఎంత బాగా చేశారని. పేరునిచ్చేశారు, మన లేడీ సోల్జర్స్ని ఇన్వాల్వ్ చేశారు, చాలా బాగా చాలా బేసిస్ అని డిస్ట్రాయ్ చేశారు పాకిస్తాన్లో. అసలు వాళ్ళు ఒప్పుకోకపోయినా మనకు అందరు తెలుసు వాళ్ళు చేసినంత, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంతా డెసిమేట్ చేశారు. ఇటువంటి ఆన్సర్ ఇవ్వటం అనేది చాలా ముఖ్యము. నాకు అనిపిస్తుంది మోడీ గారు చేసింది చాలా కరెక్టు, ఎందుకంటే మన ఊరికనే ఉన్నాం అనుకోండి ఏం చేయకుండా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని టెర్రరిస్ట్ ఏదో రిలీజన్ అనేది పేరు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేసి ప్రజల్లో డివిజన్ తీసుకొస్తున్నారు. ఇది కాకుండా మన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ మన ఆర్మీ చేసిన కృషి కూడా మనం చాలా ప్రేసించారు. అంటే ఆర్మీ వాళ్ళు ఎంత బ్రేవ్ సోల్జర్స్, వాళ్ళు వెళ్ళి అసలు కంప్లీట్గా యాక్యురేట్గా డిస్ట్రాయ్ చేసి ఈ టెర్రరిస్ట్ బేస్ అన్ని తీసేయటం అనేది చాలా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకోటంటే దీంట్లో ఇంకొక హ్యాపీనెస్ ఏముందంటే మనము మన ఇండియాలో డెవలప్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్, బ్రహ్మోస్ కానీ ఆకాశ్ కానీ కొంతవరకు హైదరాబాద్లో తయారయ్యాయి ఇవన్నీ. ఇటువంటి ఇండిజినస్ ఎక్విప్మెంట్ తోటి వాళ్ళు అక్కడ చైనా కానీ అమెరికా సపోర్ట్ తోటి వచ్చే ఎక్విప్మెంట్ని డిస్ట్రాయ్ చేయటం అనేది కూడా మనకు చాలా విక్టరీ. ఒక విధంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఇట్స్ ఏ బిగ్ విక్టరీ ఫోర్ పీపుల్ ఆఫ్ ఇండియా బై పీపుల్ ఆఫ్ ఇండియా. దీనికి మోడీ గారిని చాలా ప్రేసించాలి అంత బ్రేవ్ స్టెప్ తీసుకున్నదానికి.
1: భారత ప్రభుత్వ 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారు, మీరు తెలుగువారైనందుకు తెలుగు ప్రజలకు మరింత గర్వకారణం. మా ఆకాశవాణికి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు మీట్ ద స్టార్ కార్యక్రమంలో పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా

0: ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:45. ఇప్పుడు సినీ గీతాలు విందాం. ఇప్పుడు వినబోతున్న పాట రుక్మిణి. చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. సిరివెన్నెల గీతానికి విద్యాసాగర్ సంగీతం.

మీరు వింటున్న ఆ పాట సీతారామరాజు చిత్రంలోనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. సెలవు నెల గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట స్నేహం కోసం, చిత్ర నుండి ఉదిత్ నారాయణ్, కవిత కృష్ణమూర్తి గానం చేశారు. వేటూరి గీతానికి ఎస్సీ రాజ్ కుమార్ సంగీతం.

సినీ గీతాల్లో ఇప్పుడు వినబోతున్న పాట శుభాకాంక్షలు. చిత్రంలోనిది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రేణుక గానం చేశారు. సిరివెన్నెల గీతానికి కోటి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సినీగీతాలు వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. ఇప్పుడు వినబోతున్న పాట సూర్య ఐపీఎస్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్ర గానం చేసిన పాట సిరివెన్నెల గీతం, ఇడరాజ సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. కొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీతమాలిక మధురం వింటారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. కవి విశ్వనాథ సత్యనారాయణ వారు మధురై ప్రాంతపు నేపథ్యంలో రాసిన నవల ఏకవీర. తెలుగులో రూపొందించిన ఏకవీర చిత్రానికి ఈ నవలే ఆధారం. ఈ చిత్రానికి మాటలు పాటలు రాసింది గీతరచయిత సి నారాయణ రెడ్డి గారు. యువతిని ఎలనాగా అన్న చక్కని పదంతో ఆయన ఈ పాటలో అభివర్ణించారు. తోటలో పూలమాలిక అల్లుతున్న ప్రేయసి అక్కడి కొలనులో తన ప్రియుడి ఛాయను కని ఆలాపనకు గురై పాడుతున్న పాటకు చాటుగా ఉన్నాను విన్నాను అని పాడుతూ పవలించిన ప్రియుడిని కని సంభ్రమాచర్యాలకు లోనవుతుంది. సంగీత దర్శకులు కెవి మహదేవన్ కళ్యాణి రాగంలో స్వరాలు సమకూర్చగా ఘంటసాల పీసుశీల ఆలపించిన మధుర యుగల గీతానికి తెరపై నటరత్న ఎన్టీఆర్ జమునల అభినయం మరింత మధురిమను చేకూర్చింది.

1961లో విడుదలైన వాగ్దానం చిత్రానికి గీతరచయిత ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి తోటి రచయితలైన శ్రీశ్రీ, దాశరథి, నార్ల చిరంజీవిగారుల చేత పాటలు రాయించారు. ఈ చిత్రం కోసం శ్రీశ్రీగారు రాసిన సీతాకళ్యాణ హరికథ చాలా ప్రసిద్ధి పొందింది. చిత్రీకరణ కథానాయకుడు కథానాయికలపై చేసిన కళ్ళు మూసుకుని వింటే ఆ రఘురాముడే దర్శనమిస్తాడు. అయితే ఈ హరికథలోని ఫెల్లుమనే విల్లు గంటలు ఘల్లుమనే అనే పద్యం జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు రచించిన శివధనుర్భంగంలోనిది. మరొక పద్యం భూతలనాథుడు రాముడు శ్రీ బమ్మెర పోతన రచించిన భాగవతం నవమస్కంధంలోని శ్రీరామచరిత్రంలోనిది. ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు సమకూర్చారు.

0: మిత్రులారా, ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన, కాస్త పాలు మిరియాలు ఏవైనా?
1: సిద్ధం సిద్ధం.
0: భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే

శబాష్ శబాష్. ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికెత్తెతో ఎంత సోగ

ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయ్యుండగా అక్కడ స్వయంవర సభామంటపంలో జనక మహీపతి సభాసదులను చూచి ఆ

కానీ ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, హా, ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకునే వాడై వెనుదిరిగిపోయాయట. తదనంతరంబున

0: భయమును భయము విస్మయము గదురా శ్రీమద్ రమణ గోవింద.
1: భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జై శ్రీమద్ రమణ గోవింద. భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం కావించినాడు. అంతట భూ

ఒక పాశ్చాత్య వనిత భారతీయుడిని పెళ్లి చేసుకుని వివాహానంతరం విహారయాత్రకు వెళ్లినప్పుడు ఆమె భర్త మన దేశ సంస్కృతికి సాంప్రదాయాలకు అద్దం పట్టి నదీ నదాలను చారిత్రక కట్టడాలను పరిచయం చేస్తూ పాడిన అద్భుతమైన గీతమిది. 1969లో శ్రీరాజ్ ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై విడుదలైన విచిత్ర కుటుంబం చిత్రంలోని ఈ పాటలో ఆదికవి నన్నయ్యను, మన సంస్కృతి తీయదనాన్ని, ఆచార్య నాగార్జునుని

నదీనదాలైన గోదావరి తరంగాలను, కృష్ణవేణి తరంగిణిని, తుంగభద్ర తోయ మాలికలను చక్కగా అభివర్ణించారు. అంతేకాకుండా దేశభాషలందు తెలుగులెస్సయని నొక్కి వక్కానించి ఆంధ్రభోజునుగా విఖ్యాతిగాంచిన శ్రీకృష్ణదేవరాయల ఘనతను, పాలనను చిరకాలం గుర్తుండేలా విరచించారు. ఘంటసాల మాస్టారు పీసుశీల ఆలపించిన ఈ గీతం ఎంతో మాధుర్యాన్ని పంచిపెట్టింది. సి నారాయణ రెడ్డి రచించిన ఈ పాటకు స్వరరచన చేసింది టీవీ రాజు. ఎన్టీఆర్ సావిత్రులతో పాటు అగ్రనటులు కృష్ణ, శోభన్బాబు కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషించారు.

తన భార్య పిల్లల గురించి ఎన్నో కలలుంటాయి. ఆశయాలతో ఆశాసౌధాలు నిర్మించుకుంటాడు. కాని జీవితం విచిత్రమైనది. మనిషి కట్టుకున్న ఆశాసౌధాలే ఒక్కోసారి గాలిమేడలవుతాయి. అవసాన దశలో ఉన్నప్పుడు అశాశ్వతమైన ఆస్తిపాస్తులు అండదండలుగా ఉండవని గ్రహిస్తాడు. కులమతాలకు స్థితిగతులకు అతీతంగా తనకు సేద తీర్చి కూడుపెట్టి ఆదుకునే యువకుని చూచి అలాంటి కొడుకుంటే చాలని కొడుకును పోగొట్టుకున్న ఆ తండ్రి అనుకుంటాడు. అలాగే చిన్నతనం నుండి నా అనేవారు లేక బ్రతుకుబండినిలాగే ఆ యువకుడు దీనస్థితిలో నిస్సహాయుడైయున్న ఆ ముసలివానికి సేవ చేసి తృప్తిపడతాడు. అతనిలో తండ్రిని చూసుకుంటాడు. కాని అతడే తన తండ్రి అని తెలియదు అతనికి. ఈ ఇతివృత్తంతో నిర్మించబడిన చిత్రం గాలిమేడలు. విధి ఆడిన ఆట వల్ల దూరమై అనుకోని పరిస్థితుల్లో చేరువైన తండ్రి కొడుకులుగా నాగయ్య, ఎన్టీఆర్ నటించిన హృద్యమైన ఈ సన్నివేశానికి అనుగుణంగా సముద్రాల రాఘవాచార్య వారి ఈ రచన అందరినీ కదిలిస్తుంది. ఆ భావాన్ని హృద్యంగా ఆలపించి అజరామరం చేసింది ఘంటసాల గానం. సంగీతం టీజీ లింగప్ప.

లలితా చిత్ర నిర్మాణ సంస్థ పతాకంపై టి ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం చరణదాసి. ఇది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ద రెక్ అను ఆంగ్ల నవల ఆధారంగా తీసిన చిత్రం. నట దిగ్గజాలైన ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి, అంజలీదేవిలు ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం. ఈ చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ రామునిగా, అంజలీదేవి సీతగా నటించారు.

వారి జంటను చూసి మురిసిపోయిన శంకర్రెడ్డిగారు వారిరువురితో తర్వాతి కాలంలో లవకుశ చిత్రం నిర్మించారు. సీనియర్ సముద్రాల వారు సీతాగ్ని ప్రవేశము, స్వప్న వాసవదత్త అనే అంతర్నాటకాలను కలిపి ఈ చిత్రానికి 9 పాటలు రాశారు. వారు రాసిన ఈ యుగల గీతాన్ని పి సుశీల ఘంటసాల ఆలపించారు. సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

రాజ్యం పిక్చర్స్ పతాకంపై 1963లో శ్రీమదాంధ్ర మహాభారతంలోని విరాట పర్వం ఆధారంగా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మింపబడిన చిత్రం నర్తనశాల, మహోన్నతమైన దృశ్యకావ్యం. ఈ చిత్రం పేరు తెలవగానే మనకు స్ఫురించేవి చక్కని పద్యాలు, పాటలు. వాటిని తెలుగువారికి చిరస్థాయిగా నిలిచేట్టు అందించిన సంగీత దర్శకులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి. తిక్కన సోమయాజులు రచించిన ఈ పద్యం వెనుక బృహన్నలగా ఎన్టీ రామారావు, వలలునిగా దండముడి రాజగోపాలరావు, ద్రౌపదిగా సావిత్రి నటించారు. ఘంటసాల ఈ పద్యాన్ని మృదుమధురంగా ఆలపించారు.

ఒకప్పుడు హాస్యగీతాలు కూడా అర్థవంతంగా ఉండేవి. ఆరుద్ర, రేలంగి, ఘంటసాల కలయికలో ఆంగ్ల పదాలతో వచ్చే పాట ఇది. 1960లో జగపతి పిక్చర్స్ పతాకంపై నిర్మించబడిన సాంఘిక చిత్రం అన్నపూర్ణ. ఈ చిత్రం కోసం ఆరుద్ర రాసిన ఈ పాట హాస్య జంట గిరిజ రేలంగిలపై చిత్రీకరించారు. వి మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం జిక్కీ ఘంటసాల పాడిన పాట, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

బండరాముడు చిత్రం కోసం ఘంటసాల మాస్టారు బృందం ఆలపించిన ఈ రసవత్తర భక్తిగీతాన్ని చిత్తూరు వి నాగయ్య గారిపై చిత్రీకరించారు. ఈ చిత్రానికి దర్శకత్వం పి పుల్లయ్య. ఈ చిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, రేలంగి, రాజనాల ముఖ్య తారాగణంగా నటించారు. 1959లో విడుదలైన ఈ చిత్రం కోసం జంపన చంద్రశేఖరరావు రచించిన పాట ఇది. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి, కె ప్రసాదరావు.

అమ్మాయి అబ్బాయి పెళ్ళి అనే బంధంతో భార్య భర్త అనే కొత్త పాత్రల్లో అడుగుపెట్టి సంసారం అనే కొత్త జీవితాన్ని కలిసి ప్రారంభిస్తారు. అప్పటి వరకు బాదరబందీ లేకుండా తిరిగిన వారిరువురు బరువు బాధ్యతలను పంచుకోవడం మొదలుపెట్టి సంసారాన్ని ప్రారంభిస్తారు. సంసార సాగరంలో ఒడిదుడుకులు, ఆటుపోట్లు, అపోహలు, అలకలు, అపార్థాలు, అలజడులు ఒకవైపు, అలరింపులు, ఆదరింపులు, సాన్నిహిత్యం, సామరస్యం, సహజీవనం, సమభావనం మరోవైపు, ఇవన్నీ కలబోసిన సంసారం మధురిమభరితం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, లక్ష్మీరాజ్యం, పుష్పలత నటించిన సంసారం అనే ఈ సాంఘిక చిత్రానికి ఎల్వి ప్రసాద్ దర్శకులు. సంసారపు లక్షణాలను, విలువలను చక్కగా వివరించారు రచయిత సదాశివ బ్రహ్మంగారు. అంతే మధురంగా ఆలపించారు ఘంటసాల.

ముత్తరాజు సుబ్బారావు రచించిన సుప్రసిద్ధ నాటకం శ్రీకృష్ణ తులాభారం 1966లో దానిని చలనచిత్రంగా రూపొందించారు. మన తెలుగు భాషలోని పదాల పొందికను సామాన్యులకు పరిచయం చేసింది చలనచిత్రాలే. అయితే ఈ కోవలోకి వచ్చేవి పౌరాణిక జానపద చిత్రాల్లోని పద్యాలలో కూర్చబడిన పదాలు. శ్రీకృష్ణ తులాభారం చిత్రానికి సముద్రాల రాఘవాచార్యులు గారు దేవేంద్రునికి శ్రీకృష్ణునికి పారిజాత వృక్షం విషయంలో ఒకరితోనొకరు సంభాషించే సంవాద పద్యాలలో వారి అనేక నామధేయాలు వాడారు. ఉదాహరణకు కృష్ణునికి వాసుదేవ, మురళీధర, ముకుంద, మురవైరి, గోపాల అని, ఇక ఇంద్రునికి వజ్రి, మఘవ, అమరేంద్ర, బిడౌజ, సురనాథ మొదలైనవి. ఈ సంవాద పద్యాలను ఎస్ వరలక్ష్మి, ఘంటసాల, మాధవ పెద్ది పాడారు. సంగీతం పెండ్యాల.

0: ఇప్పిస్తా. పారిజాతాన్ని తీసుకుపోవడమే నీ నిశ్చయమా?
1: ఏమి చేయను మహేంద్ర, తెస్తానని మాట ఇచ్చాను. అన్నమాట తప్పడం ఆర్యధర్మం కాదు.
0: నీ ప్రియురాలి ముచ్చట తీర్చడం కోసం సోదరునితో కళ్యాణికి కాలు దువ్వుతావన్నమాట, ఎంత సాహసం!

వస్త్రమ్ముల పహరించుటగాదు, అతివల వస్త్రమ్ముల పహరించుటగాదు, అమరేంద్రుతోడ కయ్యము ముకుందా.

0: వైరి శక్తిని మరువ కింద్ర
1: చాలు
0: గోపాల చాలు గోపాల ఈ సరసాలు మాని చేయగలిగిన శస్త్రము చేత గుణము
1: అవురా
0: అవురా అంతటి సమరాభిలాషయున్న నీ

భగవదవతార ముఖ్యోద్దేశం దుష్టశిక్షణ, శిష్టరక్షణ. అధర్మము వృద్ధి చెంది ధర్మము నశించినప్పుడు తాను ప్రతి యుగంలో అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించాడు. 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం చిత్రంలో జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమహావిష్ణువు యొక్క మీనావతారం నుంచి రామావతార ప్రారంభం వరకు గల సారాంశాన్ని సముద్రాల రాఘవాచార్యులు

చక్కని వర్ణనతో గోవింద మాధవ దామోదర అనే గీతంలో వర్ణించగా దాన్ని తన గళమాధుర్యంతో ఘంటసాల మాస్టారు ఆలపించారు. సంగీతం గాలిపెంచల నరసింహారావు.

లావణ్య ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాసన్ నిర్మించిన మంచి మనసులు చిత్రానికి ఏ మోహనగాంధీ దర్శకత్వం వహించారు. భానుచందర్, భానుప్రియ, రజని ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం 1986లో విడుదలైంది. ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకున్నవారు ఓవైపు, దూరమైన వ్యక్తిని ఆరాధిస్తున్నవారు మరోవైపు. ఇద్దరి మనసులో కొలువై ఉంది పవిత్రమైన ప్రేమే. కోరుకున్నవారిని దూరం చేసుకున్న వారిద్దరి జీవితాలను ప్రతిబింబింపజేస్తూ సాగిపోతుంది ఈ గీతం. కళ్ళు మూసినా తెరచినా తన రూపమే గోచరిస్తోందని, చూసే ప్రతి పువ్వులోనూ చెలినవ్వే కనబడుతోందని, కనువిందు చేసే తారల్లో తన కన్నులున్నాయని, మొగ్గల్లో నునుసిగ్గుల చెలి బుగ్గలను చూసుకుంటున్నానని, ఇకనైనా దర్శనమివ్వమని మేఘాలతో కబురు పంపానని ఆర్ద్రంగా పాడుతున్నాడు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:30 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.